ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 9వ తేదీ గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 45 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 10 నిమిషాలకు వేద పఠనం గావిస్తారు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. 6 గంటల 15 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గానలహరి. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనుల కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెళకువలు. ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు. ఈ ఉదయం 7 గంటలకు వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు. 7 గంటల 15 నిమిషాలకు ఏడు గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ సుగురు కిషన్ రావు గారి కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్, ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వింటారు. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో విజీవీఎన్ఎస్ ప్రవళిక గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ మహమ్మద్ రఫీక్ బృందం వారి ఖవ్వాలి. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం పుస్తక పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ధూళిపాళ అరుణ. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో థైరాయిడ్ డిసీజెస్ కాజెస్ అండ్ క్యూర్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనివాస్ కులకర్ణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త పరిమళ దేశ్పాండే.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ రెండవ భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు వివరాలు. ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంట సాగు. ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి కె. మమత గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతు సోదరుల సందేహాలకు సరైన సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్. రామగోపాల్. రాత్రి 7:45 వికసిత భారత కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం. ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 అలనాటి సుమధుర గీతాలు మధుర గీతాలు కార్యక్రమం వింటారు. ఇక మా ప్రసారంలో పగలు 9:03, 9:30 తిరిగి 10:03 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: 4T20 International of the five-match series at the County Ground in Bristol tonight. The match will begin at 10 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు వినండి శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారిచే వేద పఠనం.
2: ఓం శ్రీ గురుభ్యో నమః హరే ఓం ఓం యస్తే మన్యో విధద్వజ్రసాజక సహ ఓజః పుష్యతి విశ్వమానుషకో సాహ్యమదా సమార్జన్ త్వజా ఆయుజా సహస్కృతేన సహ

మన్యం విష ఏళతే మానుషీర్యా పాహినామన్యో తపస సజోషా అభీ మన్యో తపసస్తవీయాన్ తపసా యుజ.

ప్రతీచీన సహురే విశ్వధర మన్యో వజ్రన్నభిమామవ ప్రత్సహనా వదస్యూన్నృతపో ధ్యాపే అభిప్రేహి దక్షిణతో భవ మేధా వృత్రాణి జంఘన వభూరి జుహోమి తే ధరణం మధ్వో అగ్రముభా ఉపాంశో ప్రథమాపి బావాం తజా మన్యో సరథమార్జంత హర్షమాణాసో ధృషదా మరుత్వా తిగ్మేషవ ఆయుధ సంశిషానా అభిప్రయంతు నరో అగ్నిరూపాః అగ్నిరివ మన్యో త్విషద సహస్వసేనా నీర్ణః సహురే హూతగే ధీ హత్వా శత్రోను విభజస్పవేద ఓజోమిమానో విమృధో నుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ వృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రోన్ ఉగ్రంతే పాజో నన్వారరుద్ధ్రే వశీవశన్నగస ఏకజత్వం ఏకో బహునామశమన్య వీళ్ళిత విషం విషంయధయే సంశిషాధీ అకృత్తరక్త్వయాయుజా వయం యమంతం ఘోషం విజజాడ కృణ్మహే విజేషకృతంద్రయువానవబ్రవో ఓస్మాకం మన్యో అధిపా భవేహ ప్రియంతే నామ సహరే గృణీమసి విద్మాతముత్సంగత ఆపభూత ఆభూత్య సహజా వజ్రసాయక సహోపిభర్ష్యభిభూత ఉత్తరం కృత్వా నో మన్యో సహమేద్యే.

0: శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మీరు విన్నది మన్యుసూక్తం. మన్యుసూక్తం వేదాలలోని అత్యంత శక్తివంతమైన సూక్తాలలో ఒకటి.
1: ఇంతవరకు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారి వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వినండి శ్రీకృష్ణ గానలహరి.

అస్తు శివాదిశ ప్రదిశ ఉద్దిశో ఆపో విశ్వత పరిపాంతు సర్వతశాంతిశాంతిశాంతి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీకృష్ణ గానలహరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మొక్కజొన్న రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆధునిక సాగులో ఎటువంటి మెలకువలు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులందరికీ. మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి, ప్రత్తి తర్వాత మొక్కజొన్న ముఖ్యమైనది. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే ప్రధానమైన పంటగా దీనిని గుర్తించడమైనది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. సారవంతమైన భూముల్లో ఈ పంటను సాగు చేయకపోవడం, వర్షాభావ పరిస్థితుల వలన విత్తనం ఆలస్యం వేయటం, పంట కాలంలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం, మొలక దశలో మొక్కలు నీటి ముంపునకు గురి కావడం, కీలక దశల్లో తగిన మోతాదులో ఎరువులు వేయలేకపోవడం, అధిక వర్షాల వలన కలుపు నివారణ సకాలంలో చేయలేకపోవడము, పంట సున్నిత దశల్లో తేమ అందకపోవడము, చీడపీడలను నివారించడంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడము ప్రధానమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించి మనకు వివరిస్తున్నారు. ఇక నేలల విషయానికి వస్తే సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావని నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. ఇక విత్తే కాలం వివరానికి వస్తే సాధారణంగా వర్షాధారపు పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల గురించి ఈ విధంగా, రకాల ఎంపిక సాగు చేసే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో తేలిక నేలలకు స్వల్పకాలిక రకాలు అనుకూలమైనవిగా సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న రకాలను తప్పనిసరిగా ధృవీకరించబడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుండి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని రకాలను ఈ విధంగా సిఫారసు చేస్తుంది. కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజులలో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 117 రకం కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులును తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజుల్లో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 121 రకం ఈ మొక్కజొన్న రకము ఆకు ఎండు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను, కాండం తొలుచు పురుగును కొంతవరకు నీటి ఎద్దడి తట్టుకోగల రకం. 90-95 రోజుల్లో పంట చేతికొచ్చి ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మొక్క ఒకటి, ఏ ప్రాంతంలో అయితే ఎండు తెగులు సమస్య ఉందో ఆ పొలాల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ రకం 95-100 రోజుల పంట కోతకొచ్చి ఆకు ఎండుతో పాటు తృప్పు తెగులును తట్టుకొని ఎకరాకు 30-35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మొక్క, ఏదైనా కారణాలతో ఋతుపవనాలు ఆలస్యమైతే జూలై చివరి వరకు విత్తుటకు అనువైన రకం. ఈ రకం 90-95 రోజుల పంట కోతకొచ్చి ఎకరాకు 25-30 క్వింటాల దిగుబడి వచ్చి కాండంకుళ్ళు, పొడతెగులు, ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకొని విత్తుకొని చక్కటి లాభాలు గడించగలరని రైతులందరినీ కోరుతున్నారు.
1: ఇంతవరకు మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెళకువలు ఈ అంశం గురించి

0: శ్రోతలకు మా సాయంకాలం ప్రసారాలు మరొకమారు గుర్తు చేస్తున్నాం. మా సాయంకాలం 6:50 ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు, ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంట సాగు, ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మమత గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సలహాలు, సమాధానాలిస్తారు. మరి ఆసక్తి గల రైతులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరో నంబరు 232408853, ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. ఇవి మా సాయంకాలం ప్రసారాలు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 13వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల పశు పోషకులు పశుపాలకులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నంబరు 2324 0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్లజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో గ్రామసభలు

0: రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్టంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళా రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కూడా కనుక్కొని చేస్తాను. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ఆవరణంలో నైరుతి దిశగాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచాజా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిరాష్ట్ర యాత్రాయాః ద్వితీయే చరణే ఆస్ట్రేలియా దేశస్య మెల్బోర్న్ నగరం సంప్రాప్తవాన్.

0: 5.4 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, పెడల్ బోటింగ్ పూల్, పర్యావరణ విద్యా కేంద్రం, డార్మిటరీ, నైట్ క్యాంపింగ్ ప్రాంతాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వరంగల్ బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకిచ్చిన ఉపాధి, అభివృద్ది హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన నితిన్ నబీన్, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునేందుకు, అలాగే జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై వరంగల్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కెఆర్ నాగరాజు హాజరయ్యారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందేలా చూడాలని కోరారు. వరంగల్ నగరంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సిటీ లాజిస్టిక్ ప్లాన్ సీఎల్పీ రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నగరాభివృద్ది, వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రవాణా ఖర్చుల తగ్గింపుతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలో జరుగుతున్న పాఠశాల నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి కేటాయింపు అంశంపై భూములిచ్చే రైతులతో మాట్లాడారు. మార్కెట్ డిమాండ్ ఉండి ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. ఇటీవల గురిజాల రైతు నివేదికలో నిర్వహించిన సీడ్ మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆయన ప్రారంభించారు. వర్షపాత పరిస్థితులను బట్టి మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని, వర్షాభావ పరిస్థితులుంటే 6 తడిపంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, యూరియాను తగిన మోతాదులోనే వాడుతూ 2వ దఫా నుండి నానో యూరియాను తప్పనిసరిగా ఉపయోగించాలని రైతులకు సూచించారు. వరంగల్ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి, మధుమేహం, రక్తపోటు బాధితులతో పాటు టీబీ రోగుల సన్నిహితులకు తప్పనిసరిగా టీబీ నిర్ధారణ, ఛాతీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించిన ఆమె భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని పరిశీలించి పనుల్లో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ విద్యార్థులు, ప్రజలు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: ఇంతవరకు వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు డి వీణావాణి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

0: భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయకర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ 2 దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశముందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్

నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారా టండల్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మా ఈనాటి కార్యక్రమంలో శ్రీ సుగురు కిషన్రావు గారి కవితాపఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నసిస్ ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ సుగురు కిషన్రావు గారి కవితా పఠనం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శీర్షిక మాతృభాష ప్రశస్తి. వాగ్దేవి గళసీమలో మెరిసే ధవళ రత్నాల చంద్రహారం తెలుగు భాష. దూరమాగిన బంగిన పల్లి రసాల పల మధుర రసధార తెలుగు భాష. వసంతోదయ పికకూజిత రసరమ్య గీతం తెలుగు భాష. తిరుమల శ్రీవారి పరిమళభరిత లడ్డూ తీయదనం తెలుగు భాష. తెలుగువాణి కవిత్రయ కాలంలో పురుడు పోసుకున్నది, ప్రబంధయుగంలో నడకల హొయలు నేర్చుకున్నది. కృష్ణరాయని ఏలుబడిలో నవభంగిమలతో నవరసాల ఆంధ్ర భాషా రసరాజ్ఞి మణికింకిణులతో లాస్యమాడింది. తదుపరి తెలుగు వాంగ్మయం శాఖోపశాఖలుగా విస్తరించి అనేక గతులలో పయనించింది, సంకీర్తనల్లో తాదాబ్యం పొందింది, శతకాల్లో నీతిని నిలబెట్టింది, భావకవుల కవితల్లో ఊహా జగత్తులో విహరించింది, విప్లవ కవుల గీతాల్లో గర్జించింది, వచన గేయ రచనల్లో పరవళ్ళు త్రొక్కింది, పౌరాణిక నాటక వృద్య పద్యాల్లో పులకించింది, జానపదుల పాటల్లో గజ్జకట్టి నర్తించింది, అవధానాల ఆశుపద్యాల్లో అలవోకగా పరుగులు తీసింది, యక్షగానాల్లో హరికథల్లో పరవశించింది. మనది అజంత భాష, పరభాషా పదాలను ప్రేమతో అక్కున చేర్చుకునే విశాల హృదయం ఆంధ్ర భాషా స్వభావం. 56 అక్షరాల పోగొత్తి తెలుగు ప్రజల సంపత్తి మన భాష. మనది అజంత భాష, పరభాషా పదాలను ప్రేమతో అక్కున చేర్చుకునే విశాల హృదయం ఆంధ్ర భాషా స్వభావం. 56 అక్షరాల పోగొత్తి తెలుగు ప్రజల సంపత్తి మన భాష. భాష విడగొట్టేది కాదు, వ్యక్తులను కలిపికొట్టేది. మానవ మనుగడకు జీవనాడి భాష. ఏ పదాన్నైనా సులభంగా ఉచ్చరించే లక్షణం మన భాషకుంది. సహస్ర వత్సరాల కాలగమనంలో స్వభాష ఎన్నో ఒడిదొడుకులకు ఆటుపోటులకు లోనై స్థిరంగా నిలిచింది, సజీవంగా వెలిగింది, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రశంసలందుకుంది. విద్వత్ కవివతంసులు, పండిత ప్రకాండులు,

గేయ కవులు, నాటక వ్యాసకర్తలు, నవలా కథారచయితలు ఇంకా ఎందరో మరెందరో, ఆంధ్ర భాషాయోష కంఠసీమలు కైతల మాలలతో కైసేసి పదార్చన చేశారు. సాహితీ గగనంలో కీర్తి నక్షత్రాలుగా వెలిగారు. మాతృభాషను అభిమానించి పరభాషా దురభిమానాన్ని మానేయండి. ఇంటా బయట స్వభాషలో మాట్లాడుతూ తెలుగు గరిమను వేనోళ్ల చాటండి. మాతృభాషను అభిమానించి పరభాషా దురభిమానాన్ని మానేయండి. ఇంటా బయట స్వభాషలో మాట్లాడుతూ తెలుగు గరిమను వేనోళ్ల చాటండి. తేనెలులకు తెలుగు తీయదనాన్ని నిరంతరం ఈ తరానికి తెలియచేయండి. స్వభాషా పత్రికలు చదివి భాషా వికాసానికి కృషి సల్పండి. తల్లి భాషను కించపరిచే వారికి మాతృభాష ఔన్నత్యాన్ని చాటండి. మసగబారుతున్న భాషాదీపాన్ని నలుగురి చేయూతతో దీపస్తంభంగా మలచండి. మసగ

భాషా వికాసానికి కృషి సల్పండి. తల్లి భాషను కించపరిచే వారికి మాతృభాష ఔన్నత్యాన్ని చాటండి. మసగబారుతున్న భాషాదీపాన్ని నలుగురి చేయూతతో దీపస్తంభంగా మలచండి. మసగబారుతున్న భాషాదీపాన్ని నలుగురి చేయూతతో దీపస్తంభంగా మలచండి. తెలుగు నీలలో వెలుగుల్ని విరజిమ్మి రచనా సుమ సౌరభాల్ని భావితరాలకు పంచండి. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే ఈ మట్టిలో పుట్టి తెలుగులో కవితలు రాస్తాను. శీర్షిక తరాల అంతరం. ఆ తరానికి ఈ తరానికి నింగి నేలకున్న అంతరం. కాలం సెలయేరులా నిరంతరం ముందుకు ప్రవహిస్తుంది, ఎక్కడా ఆగదు, ఎవరి గురించో నిలవదు. కాలంలో మార్పు కనిపించదు మనిషి ఆలోచనల్లో అభిరుచుల్లో తప్ప. జీవన యానంలో ఎంతో తేడా. ఆ తరానికి అంతర్జాలం లేకున్నా పుస్తక క్షీరసాగరాన్ని మదించి జ్ఞానామృతాన్ని గ్రోలిన తరం. ఆ తరానికి అంతర్జాలం లేకున్నా పుస్తక క్షీరసాగరాన్ని మదించి జ్ఞానామృతాన్ని గ్రోలిన తరం. ఆ తరానికి పట్టాలు లేకపోయినా జీవితాన్ని రంగరించి అనుభవాలే పాఠాలుగా పఠించిన తరం. గణన యంత్రాలు లేకున్నా నోటితో జమా ఖర్చులు చక్కగా చేయగలిగిన తరం. ఆనాడు చరవాణులు లేవు, మిత్రులు బంధువులతో గంటల తరబడి సరస సంభాషణలు చేసి ఆనందంగా కాలం గడిపిన తరం. శీతల యంత్రాలు లేకున్నా ఆరు బయట చల్లని పిల్లగాలులతో ప్రకృతితో మమేకమై హాయిగా సేదతీరిన తరం. దూరదర్శనాలు లేకున్నా సంధ్యాకాలంలో ఇంటి అరుగులపై పదుగురితో ఆత్మీయంగా కబుర్లు చెబుతూ సరదాగా బ్రతికిన తరం. దూరదర్శనాలు లేకున్నా సంధ్యాకాలంలో ఇంటి అరుగులపై పదుగురితో ఆత్మీయంగా కబుర్లు చెబుతూ సరదాగా బ్రతికిన తరం. ఖనిజ జలాలు లేకున్నా చెలిమల స్వచ్ఛమైన నీరు తాగి నూరేండ్లు బ్రతికిన తరం. దీపాల ముందు చదివి జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. పుస్తకాల బస్తాలకు పరిమితం చేయక పిల్లల బాల్యాన్ని ఆటపాటలకు అంకితం చేసిన తరం. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ బడుల్లో తెలుగు ఆంగ్లంలో బిడ్డలను పండితులుగా తీర్చిదిద్దిన తరం. పని మనుషులు లేకుండా స్వతహాగా వనితలు ఇంటి చాకిరి చేస్తూ ఆరోగ్యంగా జీవించిన తరం. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు ఒకరినొకరు పంచుకొని ఆనందంగా వెలిగిన తరం. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు ఒకరినొకరు పంచుకొని ఆనందంగా వెలిగిన తరం. స్వార్థానికి దూరంగా త్యాగానికి దగ్గరగా నేను అనకుండా మనం అంటూ గడిపిన తరం. పచ్చిక బయళ్లలో నడుస్తూ స్వచ్ఛవాయువుల్ని పీలుస్తూ రోగాలను దరిచేరనీయక వైద్యులకు దూరం ఉన్న తరం. ఆస్తిపాస్తుల కన్నా అనుబంధాలే మిన్నా అని ఆప్యాయతలకు ప్రాధాన్యమిచ్చిన తరం. సందేశాలతో కాకుండా ఉత్తరాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి గుండెల్లో తీయని జ్ఞాపకాలు పంచుకున్న తరం. సందేశాలతో కాకుండా ఉత్తరాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి గుండెలో తీయని జ్ఞాపకాల్ని పంచుకున్న తరం. ఆశ తప్ప దురాశ లేని తృప్తిగా బ్రతికిన తరం. నెలసరి జీతంతో ఆడంబరాలకు పోక ఊహల ఊయలలో ఊగక ఉన్నంతలో పొదుపుగా గడిపిన తరం. ఇప్పటిలా కాదు. ఆనాటి వివాహాలు ముచ్చటగా నిరాడంబరంగా బంధుమిత్రుల చేయూతతో జరిగేవి. ఆ రమ్య ఘటనలు జీవితంలో మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి. ఆ తరంలోని వ్యక్తులు ఒక్కొక్కరు మనల్ని వదిలి కాల యవనికపై నిష్క్రమిస్తున్నారు. ఆ తరం వారి జీవితం అనుభవాల సంపుటం. ఆ జీవన పాఠాలను ఈ తరం చదువుతూ మంచిని గ్రహించి నూతన సమాజానికి పునాదులు వేయాలి. శీర్షిక ఆకాశవాణితో నా అనుబంధం. సరస్వతి కచ్చపి వీణా సలలిత రాగము ఆకాశవాణి. సంగీత సాహిత్యాల సమలంకృత సమాహారము ఆకాశవాణి. ఈ మధ్య మా ఇంట్లో మూలనున్న పాత రేడియోను చూడగానే నా మదిలో గత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. శైశవ స్మృతుల్ని గుర్తు చేసుకున్నాను. ఆ రోజుల్లో మా ఊళ్ళో ఒక ధనవంతుని ఇంట్లో రేడియో ఉండేది. అది హోదాకు చిహ్నం, ఐశ్వర్యానికి ప్రతీక. రేడియో వినడానికి నా వయస్సు వాళ్ళం వెళ్ళి ప్రసారాలు విని ఆనందించేవారం.
శని ఆదివారాల్లో బాలానందం వచ్చిందంటే చెప్పలేని ఉత్సాహం మాలో ఉరకలేసి

పాటలు, పద్యాలు, శ్లోకాలు, గేయాలు, చిన్నపిల్లల ముద్దు ముద్దు మాటలు ముచ్చటగా వినేవారం. వారానికొకసారి సంక్షిప్త చలనచిత్రం ప్రసారమయ్యేది. ఆ రోజు కోసం మేమెంతో ఆతృతతో ఎదురుచూసేవారం. సినిమాల మధుర గీతాలను గుంపులుగా కూర్చుని హుషారుగా విని సంతోషంతో పులకించిపోయేవారం. మాకు సమయం కూడా తెలిసేది కాదు. సంగీతం, సాహిత్యం, వాణిజ్యం, వ్యవసాయం, వార్తలు, రాజకీయ చర్చలు, విద్వత్కోష్ఠులు, పద్య పఠనాలు, వనితా కార్మికుల కార్యక్రమాలు, ఒకటేమిటి ఎన్నెన్నో ఇప్పటికీ వస్తున్నాయి. వివిధ కార్యక్రమాల సుమతోరణాలు, ఆకాశవాణి ప్రసారాలు, ఇప్పటికీ ఎప్పటికీ రేడియోను మనం వదలం. పొలాల్లో, కర్మాగారాల్లో, ఇంటా బయట పనిచేస్తూ, నడుస్తూ, ప్రయాణిస్తూ రేడియోను వింటాం. బడలికను మర్చిపోతాము. ఆనంద నందన వనాల్లో విహరిస్తాం. ఇక్కడ నైతికతను దెబ్బతీసే కథనాలు కనరావు. మానవతకు పట్టం కట్టే ప్రసారాలు తప్ప. నీ కంటికి పని లేకుండా, నీ ఒంటికి శ్రమ రాకుండా, మనసుకు హాయిని గూర్చే సుస్వరాల వీణ ఆకాశవాణి. నీ కంటికి పని లేకుండా, నీ ఒంటికి శ్రమ రాకుండా, మనసుకు హాయిని గూర్చే సుస్వరాల వీణ ఆకాశవాణి. శీర్షిక వివాహం విడాకులు. పెళ్ళి మూడు ముళ్ళ మంగళసూత్రం. పెళ్ళి ఏడడుగుల అనుబంధం. పెళ్ళి ఇరువురి మనసుల సంగమం. పెళ్ళి దంపతులుగా బ్రతుకుదారిలో నడిచే జీవిత భాగస్వామ్యం. మనిషి జీవితంలో ఒకేసారి జరుపుకునే పవిత్ర ఉత్సవం. పూర్వం పెద్దల సమ్మతితో, తల్లిదండ్రుల అంగీకారంతో గుణగణాలు తెలుసుకుని, రూప సౌందర్యం చూసుకుని ఇద్దరూ ఇష్టపడేవారు. ఐదు రోజుల పరిణయం వేద మంత్రోచ్చారణలతో, ముత్తైదువుల శ్రావ్య మంగళహారతి గీతాలతో, నాదస్వర వాద్యాల సంగీతంతో, బంధువుల పలకరింపులతో, సరదాలతో, సరసాలతో ముచ్చటగా జరిగేది. చుట్టాపక్కాలు కబుర్లతో కాలక్షేపం చేయక, వివాహ సంబరంలో చేయి కలిపి పంక్తి భోజనంలో కొసరి కొసరి వంటకాలు ప్రేమతో వడ్డించేవారు. ఆ మధుర జ్ఞాపకాలు పెళ్లి పుస్తకపు పుటల్లో శాశ్వతంగా ఉండేవి. ఆ సుందర దృశ్యాలు మళ్లీ మళ్లీ జీవన యవనికపై నడయాడేవి. ప్రేమానురాగాల పునాదులపై నిర్మించిన వివాహ భవనం దృఢంగా ఉండేది. దాంపత్యం ఒడిదొడుకులు లేక, మనస్పర్ధలు రాక అన్యోన్యంగా బ్రతుకుబండి పూలదారుల్లో సాగేది. ఇప్పుడు కాలం మారింది. అభిరుచులు మారాయి. ప్రేమ పేరుతో జీవనగతి పట్టు తప్పింది. నేటి యువత చరవాణిలో దీర్ఘంగా మాట్లాడుతూ, సందేశాల పరంపరలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ, వాట్సప్, ఫేస్బుక్ల్లో ఒకరినొకరు చూసుకుంటూ పరిచయాలు పెంచుకుని, జననీ జనకుల నెదిరించి జీవిత భాగస్వాముల నించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. తొలి రోజుల్లో వలపు మైకంలో ఒద్దిగగా ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆలోచనలు కలవక, అభిప్రాయాలు పొసగక, కాపురాలు కలతలతో కలవరబెడుతున్నాయి. తొలి రోజుల్లో వలపు మైకంలో ఒద్దికగా ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆలోచనలు కలవక, అభిప్రాయాలు పొసగక, కాపురాలు కలతలతో కలవరపెడుతున్నాయి. బంధాలు తెగిపోతున్నాయి. అహం అడ్డొస్తూ పెళ్లిగోడలు కూలుతున్నాయి. భార్యాభర్తలు రేపటి గురించి ఆలోచించగా క్షణికోద్రేకంలో అనుమానాలు, అపార్థాలతో న్యాయస్థానాలను ఆశ్రయించి హడావుడిగా విడిపోవడానికి విడాకులడుగుతున్నారు. వివాహం వీరికి అద్దాల భవనం. చిన్న గొడవకు ఎప్పుడు పగురుతుందో తెలియదు. వివాహం జీవితకాలం నిలవాలంటే, సంసారం చిరకాలం వెలగాలంటే, దంపతులిరువురు తోడునీడగా చేయి చేయి కలుపుతూ ముందుకు సాగాలి. అనునయంగా ఒకరినొకరు అణుకువతో దారికి తెచ్చుకోవాలి. సమస్యకు పరిష్కారం విడాకులు కాదు. ఏకం కావడానికి వివేకం కావాలి. సమస్యకు పరిష్కారం విడాకులు కాదు. ఏకం కావడానికి వివేకం కావాలి. చిపుచ్చుకునే ధోరణితో, సర్దుకపోయే గుణంతో, కోపావేశాలకు లోనుకాక హర్షోక్తులతో జీవితాలను సుఖాల హరివిల్లుగా మార్చుకోవాలి.

0: ఇంతవరకు శ్రీ సుగురు కిషన్ రావు గారి కవితా పఠనం విన్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నోసిస్. ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. సార్ థైరాయిడ్ ఒకటి కాంబినేషన్ నవడేస్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ పెద్దగా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, కాకుండా కొంతమందికి ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ చుట్టూ నీరు చేరుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అదొకటి ఈసీజీ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈసీజీ నాట్ 100. ఇప్పుడు ఈసీజీ ఈరోజు ఇప్పుడు 1 అవర్లో నార్మల్ ఉండి రేపు 1 అవర్లో ఇమీడియట్గా చేంజెస్ రావచ్చు. ఈ బేసిక్ టెస్ట్ ఇవి చేయించుకుంటే సరిపోతుంది. నవడేస్ ఇంకొకటి ఏంటంటే మనకు కిడ్నీ వ్యాధులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా క్రియాటిన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ షుగరు కొలెస్ట్రాల్ క్రియాటిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ ఈసీజీ హీమోగ్లోబిన్ ఈ 5 టెస్ట్ బేసిక్ టెస్టులు మనకి ఎక్కడైనా చాలా ఒక తక్కువలో తక్కువ అమౌంట్లలో 300-400 అన్నీ అయిపోతాయి సార్. ఇవి నవడేస్ ఏంటంటే ఈ టెస్ట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి, అఫోర్డబిలిటీ కూడా చాలా నాట్ ఈజీగా సార్ అందరికీ.
0: కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సమస్యకి వెళ్ళినా కూడా ఏ సిరీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తున్నారు. ఇది అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ చేయాలని ఉంటుందా లేదంటే?
1: లేదు, 100% కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా మీ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే మీకు చాలా వరకు టెస్ట్లు అన్ని చాలా ఫ్రీగా, అంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ రాలేదు. ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ దర్ ఇస్ అ గుడ్ వన్ వాట్ ద మన గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు నేషనల్ హెల్త్ స్కీమ్లలో కూడా ఆయుష్మాన్ భారత్ దానిలో కూడా ఉన్నాయి సార్. అవి మంచి ఫ్రీ అండ్ మంచి టెస్టులు బాగున్నాయి. మీరంటే కార్పొరేట్లో వెళ్ళగానే అది చాలామందికి మనకు ఇంకోటి ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి చూసి ఒకటి వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతుంటారు, అది కూడా మంచిది కాదు. సో బేసిక్ టెస్ట్ అడగండి. మీరు మామూలుగా మీకు పేషెంట్కి అన్ని రైట్స్ ఉంటాయండి. సార్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్ట్ అవసరమా? చాలామంది భయపడతారు డాక్టర్తో ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు. ఎప్పుడు అట్ట పేషెంట్ రైట్స్ అండి అవి. ఎనీథింగ్ మీరు ఏ రిపోర్ట్స్ కానీ మీకు కంపల్సరీ అన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇవ్వరు, అదేందో పెద్ద వాళ్ళ ఓన్ సొంత సొమ్మైనట్టు చేస్తారు, అది తప్పు. పేషెంట్ రైట్స్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, చెప్పాలి మొత్తం అవన్నీ, ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు ఎందుకు, ఇప్పుడు టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రీజన్ ఉంటుంది చెప్పాలి, దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పాలి, ఈ టెస్ట్ దేనికి చేస్తున్నారు అది అవసరమా, అవన్నీ పేషెంట్స్ మెయిన్గా రైట్స్ వాళ్ళు అడగాలి మెయిన్. చాలామంది అడగడానికి జంకుతారు.
0: కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ హాస్పిటల్స్, హాస్పిటల్ విధానం కానీ, అసలు డాక్టర్ని వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన వెళ్ళి అసలు డాక్టర్ని చూస్తే ఒక దేవుణ్ణి కలిసినంత పని కూడా అవుతుంది కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కాదు. ఆ డాక్టర్ని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, 2 నిమిషాలే ఉంచుతారు.

0: లోపల.
1: అదే మనకు క్లినికల్ ఎక్కువ. ఇప్పుడు ఇంతకుముందు సార్, ఒకప్పుడు మీరు అన్నట్టు చేయి బట్టి నాడి బట్టి వైద్యం చేసేది, క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువైపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు కాలేజీలు కూడా ఎక్కువైపోయినవి, టీచింగ్లో కూడా మెడికల్గా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలలో కూడా పేషెంట్స్ వాళ్ళకు కొద్ది తక్కువగా ఉంటారు. ఒక పేషెంట్ ఒక 10-20 స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేయడంలో వాళ్ళకు నేర్చుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ కనుక బాగా నేర్చుకొని మనము ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక హిస్టరీ ఓపిక్గా 10 నిమిషాలలో ఒక పేషెంట్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి మొత్తం స్టార్టింగ్ పల్స్ బీపీ ఎగ్జామినేషను ఆస్కల్టేషన్ అంటాం, స్టెథోస్కోప్తో మనం దానిలో మర్మర్ ఉందా ఏముంది దానిలోనే 90% తెలుస్తుంది. కానీ ఈ క్లినికల్ నాలెడ్జ్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా అయిపోయింది సార్. దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా నమ్మడం కూడా అంత ఈజీగా లేరు. అందుకని ప్రతి డాక్టర్ దగ్గరికి ఒక దగ్గర పోయిన వాళ్ళను మనం వాళ్ళను పేషెంట్ నమ్మడం లేదు. ఎందుకంటే ఇలా అవసరమా టెస్ట్ అవసరమా. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లు ఇంకోటి మనకు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కు ఆల్రెడీ పంపిస్తారు, నేను ఇక్కడ పోయానరా ఇవాళ ఈ టెస్ట్లు వచ్చినవి ఇది అవసరమా అని.
0: నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పలేదే
1: అని అతను ఇంకొకటి అడ్వైజ్ చేశారు, ఇంకొక డాక్టర్ మన డాక్టర్ తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళండి అంటే అది మీరు అన్నట్టు 100%. ఇప్పుడు నేను కూడా నేను మనకు ఒపీనియన్ నాకు కూడా ఇప్పుడు నేను వేరే డాక్టర్ నేనే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే నేను కూడా ఇంకో డాక్టర్ ఎవరు అనేది ఆలోచించాలి కదా. సో అలానే ఇప్పుడు చాలా సెకండ్ ఒపీనియన్స్ చాలా అయినవి. ఎందుకంటే ఇది అవసరమా, టెస్ట్ అవసరమా, ఈ ట్రీట్మెంట్ అవసరమా అనేది పేషెంట్లకు కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి
0: ఈ సోషల్ మీడియా వల్ల కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్?
1: ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆధారపడకండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు క్లినికల్గా మీరు ఒక డాక్టర్ మంచిగా మీరు రెండు ఒపీనియన్ తీసుకోండి, ఒపీనియన్లో తప్పు లేదు, రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడు అవి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి, ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ సిమ్టమ్స్ ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఆయన వచ్చారు ఈసీజీలో చేంజ్ చేస్తున్నవి, సిమ్టమ్స్ ఏమి లేవు,
0: వెంటనే సర్జరీ చేయాల్సిన
1: ఆ టైంలో మీరు రెండు మూడు ఒపీనియన్ తీసుకోండి. దానిలో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనకు యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు, సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది, అవన్నీ ఉన్నవి. వాటికి ఎలెక్టివ్ ప్రొసీజర్ ఇవి ఎమర్జెన్సీ అవసరం లేదు. అది ఆ క్లినికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని అది అవసరమా లేదా అని చెప్తారు. సో అంత నమ్మకంతో వచ్చినప్పుడు మనం కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళని వమ్ము చేయకూడదు. చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చినాం అనుకోండి, అదే పేషెంట్ ఇంకొక పేషెంట్ పట్టుకొని వస్తాడు.
0: అసలు మనం డాక్టర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 నిమిషాలు మనతో ఆప్యాయంగా డాక్టర్ మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది.
1: 100% సార్ మీరు అనేది. ఎందుకంటే మనము తొందర పడకుండా ఫాస్ట్గా వాళ్ళు ఏదో తొందర ఫాస్ట్గా ఎవరికి వాళ్ళకు ఇప్పుడు హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్. హెల్త్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు డాక్టర్గా చిన్నది కావచ్చు కానీ పేషెంట్కి అది పెద్దది. ఆ యొక్క చిన్న రిపోర్టు అది అబ్నామల్నా వాళ్ళకు ప్యానిక్ అవుతుంటారు. కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా కౌన్సిలింగ్ చేసేస్తే సగం జబ్బు 100% పోతుంది. ఈ టెస్టులు కూడా అన్నీ అవసరం లేదు.
0: అలాగే ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు చేయాల్సిందే సార్ ఇప్పుడున్న పరిస్థితులు.
1: 100% సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పెట్టారు కానీ అవి అన్ని హాస్పిటల్లు తీసుకుంటలేరు కదా. అన్ని హాస్పిటల్లు తీసుకో ఇప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకప్పుడు 30 ఇయర్స్ క్రితము ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు కదా. ఆ డాక్టర్లే అప్పుడు ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు మనకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళాలంటే అదొక అంటే గవర్నమెంట్లో మంచిగా చూస్తారో లేదో అనేది ఆ యొక్క
0: ఒక టబు అయిపోయింది.
1: సో ఇప్పుడు మంచి మనకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది. ఇప్పుడు మీరు టీమ్స్ వస్తున్నవి మనకు హాస్పిటల్లో అటువంటి చాటల్లో చాలా వాటిలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగుంటారు. మంచి వైద్య వృత్తి బాగా నేర్చుకున్నారు ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. అది ప్రజలకు ఏంటంటే కొంత అపోహ అది పోదు అట్లా తప్పది అనుకోవడం. సో ఆల్వేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఇన్వెస్టిగేషన్లు ఉన్నవి మొత్తం టోటల్గా ఫ్రీ అవుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని లభిస్తున్నాయండి. ఇప్పుడు మనకు ఎనీ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఎక్కడైనా చూడండి, కాకతీయలో కూడా ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అన్నీ మంచిగా డెవలప్ అయినవి.
0: అయితే మనం మళ్ళీ గుండెకి సంబంధించి మాట్లాడుకుంటే గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఫుడ్స్ ఎలాంటివి తీసుకో?
1: ఫుడ్స్ ఫస్ట్ కొన్ని ఫుడ్స్తో ఇప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్. కొలెస్ట్రాల్లో మెయిన్ ట్రైగ్లిసరైడ్స్ అంటాము. ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా కొద్ది తగ్గించాలి. ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అయితే ప్రాబ్లమ్ డిసీజ్ తక్కువ ఉంటుంది సార్.

0: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, భోజనం చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: ఉంటుంది అంటే మనకు డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి. అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
0: తిన్న తర్వాత కాస్త అయినా కష్టం చేయాలి.
1: కష్టం చేయాలి అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు నడవకూడదు సార్. చాలామంది మీరు తిన్న తర్వాత నడిస్తే మంచిది కానీ ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్. బట్ హార్ట్ పేషెంట్లు ఏమన్నా హార్ట్ వాల్వ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఎప్పుడు నడవకూడదు, రెస్ట్ తీసుకోవాలి సార్ మ్యాక్సిమం. మీరు ఎప్పుడు కూడా నా వ్యాయామం చేసేది కానీ నడిచేది కానీ తినకముందే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కూడా తినకముందే చేస్తే చాలా మంచిది.
0: ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు సార్, అది ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఎందుకు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అది ఎక్కువగా ఉండాలంటే మీరేమి సలహా ఇస్తారు?
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్. మనకు మేము అప్పుడు ఆ టైంలలో చదువుకున్నప్పుడు మేము ఏ ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా పోయి హాస్పిటల్లో పేషెంట్ రాగానే వాళ్ళ ఎగ్జామినేషను సీనియర్స్ను మంచిగా అడిగి నేర్చుకోవడము, వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవడము. కేస్ పేషెంట్ మనకు చదివింది మనకు ఎప్పుడు గుర్తుండదు సార్. మెడికల్గా మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే, ఎంతమంది క్లినికల్గా మీరు పేషెంట్ చూసి నేర్చుకున్నది అదే గుర్తుంటుంది లైఫ్లో. నెక్స్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఈ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి. దానివల్ల నువ్వు క్లినికల్గా నేర్చుకుంటే ఇన్వెస్టిగేషన్లు మీరు తక్కువ రాస్తారు. క్లినికల్గా నేర్చుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్స్ తక్కువ రాస్తారు, పేషెంట్స్ కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్లినికల్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అది పేషెంట్కి కూడా బర్డెన్ అవుతుంది, అది ఎవరికైనా మంచిది కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్తో ట్రీట్మెంట్ అనేది అది కొంతవరకే, కొన్ని డిసీజ్ వరకే సబబ్.
0: నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఎస్ 100% సార్. మీరు ఏదైనా చూడండి, మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే అన్ని డిసీజులు నీకు గుర్తుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది.
0: ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నా కూడా మనము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతాము. దట్ ఈస్ ద ట్రెండ్ నౌ.
1: అంటే అది అవేర్నెస్ ఇంకా రావాలి సార్. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డెన్ చాలా వరకు, ఇంకోటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలామందికి. ఇన్సూరెన్స్ ఒక్కటి పేషెంట్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వస్తుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగున్నాయి సార్. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మీరు నాట్ ఓన్లీ పెట్ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, బైపాస్, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు మొన్న ఉస్మానియాలో నిమ్స్లో ఎలాగో అవుతుంటుంది. నిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండి. ఇంకా ఇప్పుడు ఈ టీమ్స్ వచ్చాక ఇంకా బాగుంటుంది 100%. మూడు టీమ్స్ వస్తున్నాయి కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అవి వస్తే మాత్రం పేషెంట్స్కి రియల్లీ అందుబాటులో ఉండడం అనేది అసౌకర్యాలు అందినట్టు పేషెంట్కి.
0: హోపింగ్ ఫర్ హెల్దీ ఫ్యూచర్.
1: ఎస్ 100% సార్. మనకు ఈరోజు ధనవంతుడు కోటీశ్వరుడు వాడంటే ఏమీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఏమి లేనివాడే వాడే కోటీశ్వరుడు.
0: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
1: ఉండొచ్చు 100% సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమాటిక్ డయాగ్నసిస్ ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేస్తూ 2324085252, మరో నెంబరు 2324085353, మరో నెంబరు 2955092. ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గమనిక విన్నారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పూజ చిత్రం కోసం వాణి జయరాం పాడిన దాశరథి గీతం వినండి. సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రసీమలో చివరిగా వినండి. ఈనాటి బంధం ఏనాటిదో చిత్రం కోసం పి సుశీల గానం చేసిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

దేనుక రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దరిని తెలుసుకొంటిని, శుద్ధ సావేరి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం.

ఇంతవరకు శుద్ధ సావేరి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముందు వెనుక దర్బారు రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం.

ఇంతవరకు దర్బారు రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి నాసికభూషణి రాగంలో మారవైరి రమణ, సద్గురు త్యాగరాజస్వామి కీర్తన రూపకతాళం.

నాసికభూషణి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలో పెన్షన్లు అందిస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలు ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు సంబంధించి జారీ అయిన 8 ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014లో జారీ అయిన ఈ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.4 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులు సాధించి రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాగా అరుదైన ఘనత నమోదు చేసింది. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జూలై 20 నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవనాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. మేజర్ ధ్యాన్చంద్ విగ్రహం ఆవిష్కరిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. చిత్రసీమలో ముందుగా వినండి, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం పెంగ్యాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి గీతం వినండి. సంగీతం పెండ్యాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బావా మరదళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆరుద్ర గీతం. సంగీతం పెంజాలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన ఆరుద్ర గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల లీలా పడిన

0: విన్న పాట అభిమానం చిత్రం కోసం ఘంటసాల చిక్కి పాడిన సముద్రాల గీతం. సంగీతం ఘంటసాల.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలుసు.
1: విన్న పాట ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల పాడిన కొసరాజు గీతం, సంగీతం టి చలపతిరావు.

0: విన్న పాట తోడిగోడలు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. ఆస్తిపరులు చిత్రం కోసం పి. సుశీల గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: విన్న పాట ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: విన్న పాట మూగనోము చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి గీతం, సంగీతం ఆర్ గోవర్ధనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఏమండో

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో, అనంతరం బంజారాహిల్స్లో ఒక హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద శతమరాయి వద్ద వాహనం దూసుకుపోయి 3 మహిళలు అక్కడక్కడే మరణించారు. బొలెరో వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్టాప్లోకి దూసుకుపోగా బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలు మరణించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 1.5 కోటి రూపాయలతో ఈ భవనం ఆధునీకరించారు. కాగా గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్లు పీటీ ఉష ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9 గంటలకు బ్రిస్టల్ జరిగే 4వ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో రాత్రి 10 గంటలకు తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. శ్రీదేవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన దాశరథి గీతం వినండి. సంగీతం జీకే వెంకటేష్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కే మమత గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సలహాలు సమాధానాలు నేరుగా ఇస్తారు. ఆసక్తి గల రైతులు తమ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి. రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం జీకే వెంకటేష్.

కల్పన ఈ చిత్రం కోసం జి ఆనంద్, పి సుశీల పాడిన వేటు సుందరమ్మ మూర్తి గీతం వినండి. సంగీతం చక్రవర్తి.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమలేఖలు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం. సంగీతం సత్యం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దేవత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ గురువారం అంటే ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండక్ డయాబెటలిస్ట్ డాక్టర్ వి శ్రీ నాగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0

0: 4 0 ఎస్టిడి కోడ్ జత చేస్తూ 2 3 2 4 0 8 5 2 2 3 2 4 0 8 5 3 మరో నెంబరు 2 9 5 5 0 9 2 3 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గమనిక విన్నారు.
1: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0852. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమలో చివరిగా వినండి బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతం. సంగీతం మాధవపెద్ది సురేష్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆ దేశంలో 3 రోజుల పర్యటన కోసం గత సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం బీజేపీ నాయకులతో బంజారాహిల్స్లో ఓ హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలకమండలికి దిశానిర్దేశం చేశారు. పాలకమండలి సభ్యులు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 450 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో విజీవిఎన్ఎస్ ప్రవళిక గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా నాటకురంజ రాగంలో వర్ణం ఆదితాళం.

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు, ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మమత గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన ప్రామాణికమైన సలహాలు, సమాధానాలు ఇస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సమగ్రమైన సంపూర్ణమైన సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853. గమనిక విన్నారు.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDAచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా నీ స్నేహం చిత్రం కోసం ఉషా గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు విజీవిఎన్ఎస్ ప్రవళిక గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పెడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324085252, 2324085853, ఇంకొక నెంబరు 2955059923. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, కుదిరితే కప్ కాఫీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిహాల్ గానం చేసిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం యోగేశ్వర్ శర్మ.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మహమ్మద్ రఫీక్ బృందంచే కవ్వాలి వింటారు.

0: Welcome back, dear listeners. You just heard World of Our Own by Westlife. So, if you've ever used your knuckles to remember the number of days in each month or found yourself checking the calendar because you don't remember whether September has 30 days or 31, you're certainly not alone. Here's the surprising part. Our calendar was not always like this. Believe it or not, the earliest Roman calendar didn't even have 12 months. It had only 10. The year began with March when spring arrived and the cold winter period was officially not counted as a part of the calendar at all. As Roman society grew more organized, people realized that this system simply wasn't practical. Farmers needed to know when to sow and harvest their crops. Religious festivals needed fixed dates and governments needed a reliable way to keep track of time. So, two new months, January and February, were added, giving the year the familiar 12 months we know today. But the story doesn't end there. Even with 12 months, the calendar was far from perfect. Over the years, it drifted out of sync with the seasons, creating confusion across the entire empire, and that's when one of history's most famous leaders stepped in. In 46 BCE, Julius Caesar introduced a major calendar reform. Julius Caesar's calendar was truly revolutionary. It had 12 months, a year of 365 days, and an extra day every 4 years. It was so well designed that it remained in use for over 16 centuries. But there was one tiny problem. The Julian calendar assumed that a year was exactly 365 and a quarter days long, when in reality, the Earth completes its journey around the Sun in about 365.2422 days to be precise. The difference was only around 11 minutes a year, but over hundreds of years, those few minutes slowly added up and eventually, the calendar drifted away from the seasons and important dates no longer matched the natural cycle of the Earth. So in 1582, Pope Gregory XIII introduced the Georgian calendar. Interestingly, not every country adopted it immediately. Here in India, for instance, we also have the Saka calendar, while the Hijri calendar and the Hebrew calendar and the Chinese calendar continue to guide religious and cultural celebrations in different parts of the world. Before we wrap up today's journey, dear listeners, it's time for one final commercial break.
1: సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా. నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: థ్యాంక్ యూ డియర్ లిసనర్స్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ ఫ్యాసినేటింగ్ జర్నీ త్రూ హిస్టరీ అండ్ టైమ్. అంటిల్ వి మీట్ అగైన్ ఆన్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ యూత్, దిస్ ఇస్ రితికా నాయుడు సైనింగ్ ఆఫ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయీ తాకత్ మిలేగీ. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఔర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కయీ క్షేత్రీయ ఏవం అంతరాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
1: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఔర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ తయారు కర్ రహే హై. భారత్ నే 2030 తక్ 500 GW రిన్యూబల్ ఎనర్జీ ఔర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 GW న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ AUD పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి, సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని

మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు.
అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

0: 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొని రైతులు అడిగే సందేహాలకు నేరుగా నివృత్తి చేస్తారు. ఆసక్తిగల రైతులు మీ నివృత్తికై ఫోన్ చేయండి, సరైన సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085853. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత భారత్, తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్లను ఆయన ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ఎస్సీ గిరిజనాభివృద్ది శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ బహిరంగ సభకు జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సభకు తరలివచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రికార్డు సమయంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాకు జమ చేసిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వేనా రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో మంత్రి వాకటి శ్రీహరితో కలిసి గత రాత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇళ్లు అందజేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు 450 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఆ మేరకు తొలి విడత నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని రైతులు యూరియా కోసం మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చని మంత్రి డి శ్రీధరబాబు చెప్పారు. రైతులు నామమాత్రం సేవా రుసుము 10 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేశారు. యాప్లో నమోదు చేసుకోలేని రైతులకు ఇది సులువైన మార్గమని చెప్పారు. రైతులకు రాయితీపై యూరియా అందుబాటును సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలను ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని తమ పార్టీ కృషితోనే సింగరేణికి దక్కిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఘనత తమదిగా చెప్పుకుంటోందని అన్నారు. అదే నిజమైతే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం దానిని ఎందుకు సాధించలేకపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వరం మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రామచంద్రరావు కోరారు. కాగా తాడిచెర్ల బొగ్గుగని అంశంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ 2013 సెప్టెంబర్ 16 తేదీనే ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత కేంద్ర మంత్రి మైనింగ్ లీజ్ లైసెన్స్ మాత్రమే అని వివరించారు. నాటి ప్రభుత్వ ఉత్తర్వులను, అనంతరం తాడిచెర్ల కోసం కేంద్రానికి రాసిన లేఖను ఆయన నిన్న ప్రజాభవన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలోనే పింఛన్లు అందజేస్తుందని కార్మిక శాఖ మంత్రి

0: జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పడకల ఇళ్లు, పింఛన్ల కోసం విజ్ఞప్తులు అందాయని తెలియజేశారు. కొన్న భూ సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 17,479 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్టు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. 3,10,681 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 995 కోట్ల రూపాయలు అధికమని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,588 కోట్లు, పంట రుణాలకు 4,031 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 3,502 కోట్ల రూపాయలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా రైతులు సాంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా కాలానుగుణంగా పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. తమ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఎలినినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. అందుకోసం మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో ఓటరు ఎన్యురేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ,
1: ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దయచేసి బిఎల్ఓ బిఎల్ఏలతో సహకరించండి. ఎన్యురేషన్ ఫార్మ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా అందరూ కూడా అందజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో విబిజీరామ్జీ అమలుకు సర్వం సిద్దం చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గతంలో గుర్తించిన 266 పనులను 318కి పెంచినట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులను విస్తరిస్తూ మట్టి పనితో పాటు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మరమ్మతులు, చెరువులు, కాలువల వంటివి తవ్వడం లాంటి పనులు కూడా జోడించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 125కు పెంచిందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తును గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. విగ్రహాలను తరలించే వాహనాల ఎత్తు సుమారు 4 అడుగులుంటుందని, రహదారులపై విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తున ఉంటాయని, ఆ దామాషాల్లోనే విగ్రహాల ఎత్తును 15 అడుగుల్లోపే పరిమితం చేయాలని సూచించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని నిన్న తనను కలుసుకున్న పాలక మండలి సభ్యులకు సూచించారు. గత నెల 30న నియమితులైన పాలక మండలి సభ్యులు రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం గ్రంథంపై సమీక్ష వింటారు. సమీక్షకులు ధూళిపాళ అరుణ.
1: తన వాంగ్మయం నిండా భారతీయ సంస్కృతి క్షీణిస్తున్నదని, దాని పరిరక్షణ కర్తవ్యమని చాటిన మహానుభావుడు విశ్వనాథ. వేలాది సంవత్సరాలుగా అమూల్యమైన సంస్కృతి అన్య సంస్కృతి ఛాయల కింద వాడిపోతున్నదని, ఆ ప్రభావం నుండి దానిని రక్షించుకోవడం కోసం పడిన తపన, కృషి ఆయన కలం నిండా ప్రవాహంగా తెలుగు నేలంతటా పరుచుకుంది. హృదయంగమమైన తేటతేనెల రచనలతో జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి తెలుగు భాషా సౌందర్యాన్ని పరివ్యాప్తం చేసిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు అసాధారణ ప్రజ్ఞా విశేషాలు కలిగిన మహాకవిగా, మహారచయితగా ప్రసిద్ధి పొందిన విశ్వనాథ వారిని అనేకులు విభిన్న దృక్కోణంలో దర్శించారు, బహుముఖాలుగా ఆవిష్కరించారు. చాలామందికి ఆయన అర్థం కాలేదని చెప్పడం అతిశయోక్తి కూడా కాదు. తన కావించిన సృష్టి తక్కురుల చేతం కాదు అన్నంత సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించిన ఆ మహాకవి మార్గాన్ని దృశ్యీకరించడం సాధారణ విషయం కాదు. వాటిలోని మూలాలను వెతికి అద్భుతావహమైన ఆ రచనా సౌగంధ్యాన్ని అందించేందుకు విశ్వనాథ మార్గంలో 8 వ్యాస ప్రసూనాలను వికసింపచేశారు సుప్రసన్నగారు. వేయి పడగలు పరమార్థం. భారతదేశ సమగ్ర చైతన్య బిందువైన గ్రామీణ వ్యవస్థ, బస్తీలకు వలసపోవడం విశ్వనాథ వారిని కలిచివేసింది. పాలనా రంగాలన్నిటిలోనూ సంభవించిన వైక్లభ్యం, క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో దేశీయ మతాన్ని, ఆచారాన్ని ప్రశ్నించడం, కులాల మధ్య అవగాహన రాహిత్యాలను చూసి వికలిత మనస్కుడయ్యాడు. ఇదే ప్రళయం సాంస్కృతికంగా కూడా ఏర్పడవచ్చన్న భయం ఆయనలో ఏర్పడింది. ఆ గ్రీష్మాతపమే ఏకవీరలోనూ వేయి పడగలలోనూ ప్రతీకగా కనిపిస్తుందంటారు సుప్రసన్నగారు. ఆ సమయంలో వచ్చిన విశ్వనాథ వారి రచనల్లో నిస్సహాయంగా వేదనాభరితుడై రోధిస్తున్న మానవుని ఆయన దర్శించారు. వేయి పడగలు నవలలోని ఐతిహాసిక పరమార్థం, వేయి పడగలు నవలలో కథనాంశం, సంభాషణలు, వర్ణనలు ఇతిహాస పరమార్థాన్ని మరో భూమిక ద్వారా వ్యాఖ్యానించే ప్రయత్నం జరిగిందని వివరిస్తున్నారు సుప్రసన్నగారు. సృష్టిలో అనుస్యూతంగా ఉండే విశ్వలయకు ఏ రకంగా భగ్నం కలిగినా విశ్వనాథ వారు తట్టుకోలేరని, ఈ లయను గిరికపాత్ర ద్వారా నిలబెట్టి ఆధ్యాత్మిక ధర్మాన్ని పునరుమ్మీలితం చేశారని వ్యాఖ్యానించారు. విశ్వనాథను దగ్గరగా చూసిన సుప్రసన్నగారి అభిప్రాయం ప్రకారం, వేయి పడగలు వలె ఏ గ్రంథమైనా కాలపు పరిమితులను దాటినప్పుడే చిరకాలం నిలిచి ఉండే రచనగా ప్రకటితమవుతుంది. వేయి పడగలు ఆధ్యాత్మ మార్గం. ఈ నవల విశ్వనాథ వారి భావనాశిల్పమై అద్భుత సృష్టిగా సాక్షాత్కరించింది. బాహ్యదృష్టమైన ప్రపంచాన్ని బీజప్రాయంగా నిక్షిప్తం చేయడం వివేచనా దృష్టికి నిదర్శనం. సహస్రముఖానికి ప్రతీకగా నవలా శీర్షిక ద్వారా కుండలినీ యోగాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు. అందుకే యోగి జనౌఘ సంపదుదితోజ్వల సత్ప్రథమావతారః శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో లక్ష్మణుని సంబోధించారు. కావ్య ఉపక్రమంలోని మాటలు సంస్కృత నాటకశిల్ప సంప్రదాయాన్ని పాటిస్తూ కావ్యతత్వాన్ని సూచించడం ఇందులో ఒక విశేషం. శివతత్వం నుండి పృథ్వీతత్వం వరకు 36 తత్వాలుగా విశ్వవిరాణ్మూర్తి పరమేశ్వర తత్వాన్ని వేయి పడగలుగా వెల్లడి చేశారు. నామౌచిత్యంగా పాత్రలను ఎంచుకోవడం విశ్వనాథ్

వారి బహుముఖ ప్రజ్ఞా విశేషం. నాయికానాయికలు అరుంధతి ధర్మారావుల సంయోగాన్ని కుండలిని పరమపురుష సమాగంగా ప్రతిక్షేపించారు. నవలలో గణాచారి పాత్ర సుషుమ్నా స్థానంగా చెప్పబడింది. ఉషక్కాంతిని గణాచారి తెల్లచీరకు ప్రతిగా ధరించెను. గణాచారి దేహత్యాగం కూడా అగ్నిదాహంలోనే జరిగింది అని వర్ణించడం దివ్యలోక స్ఫూర్తి పొందిన వివిధ విషయాలను గణాచారి లోకానికి విస్తరింపచేస్తున్నట్లు తెలుపుతుంది. తన తండ్రి రామేశ్వర శాస్త్రిని భారతదేశపు ఆత్మగా త్రయీ విద్యకు ఒక వ్యాఖ్యానంగా ధర్మారావు ద్వారా చెప్పించడం, మూలాధార చక్రంలోని కుండలినిగా చెప్తూ విశాలమైన పరివారానికి ఆయనను బ్రహ్మస్థానీయునిగా విశ్వనాథ వారు అభివర్ణించారు. ఇందులో లక్ష్మణస్వామి పాత్ర యోగమార్గ ప్రవర్తకుడైన ఆదిశేషుని సూచిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. శబ్ద బ్రహ్మార్థాన్ని పొందిన గిరిక పాత్ర అనాహత చక్రంలో స్పందించే సూక్ష్మ నాదోపాసనను ఆశ్రయించి భక్తి మార్గంలో నడుస్తుంది. తపస్సు చేత

యోగమార్గ ప్రవర్తకుడైన ఆదిశేషుడి సూచిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. శబ్ద బ్రహ్మార్థాన్ని పొందిన గిరికపాత్ర అనాహత చక్రంలో స్పందించే సూక్ష్మ నాదోపాసనను ఆశ్రయించి భక్తి మార్గంలో నడుస్తుంది. తపస్సు చేత వివాహాన్ని సాధించుకున్న కిరీటి శశిరేఖలు కారణజన్ముడైన హరప్ప వంటి పాత్రలతో జ్ఞానయోగాన్ని సిద్ధింపజేశారు. కథానాయకుడైన ధర్మరావును సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుని అవతారంగా చెప్పడం ఇందులో గొప్ప విశేషం. అమూర్త దివ్యశక్తి సుబ్రహ్మణ్యేశ్వరునికి సంకేతంగా సాగుతూనే మూర్త సంకేతంగా ధర్మారావు ప్రధానంగా కథాగమనం సాగుతుంది. పాత్రలన్నీ ధర్మారావు ప్రభావంతో సర్వతోముఖ వికాసాన్ని పొందుతుంటాయి. నవల మొత్తంగా ధర్మారావు వ్యక్తిత్వం ద్వైదీ భావనకు ప్రతీకగా నిత్యయోగిగా దర్శనమిస్తుంది. ఇటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం వల్ల తన దివ్య భౌమ జీవితాలకు ఒక విచిత్రమైన సంబంధాన్ని ఏర్పరచుకుని అలౌకిక దర్శనం పొందుతాడు. కవి సామ్రాట్టుని యోగశాస్త్ర పాండితీ గరిమ ఇందులో అడుగడుగునా ద్యోతకమవుతుంది. ఆధునిక ఇతిహాసంగా శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఇతిహాసానికున్న పరిధి విస్తృతమైంది. ఆయా జాతి చరిత్రల్లో విశిష్టమైన మలుపులు వచ్చినప్పుడల్లా ఆ జాతికి ఒకనొక నూతనీతిహాసం అవసరమవుతుంది. ఐతిహాసిక లక్షణంతో కాళిదాసు రఘువంశ కావ్యం కూడా ఇతిహాసమేనంటారు సుప్రసన్నగారు. విశాలమైన ఇతివృత్తం కలిగి ఆధునికత దిశలన్నింటినీ ఆక్రమించి చరిత్రను ఇముడ్చుకోగలిగి మిగిలిన సాహితీ రూపాలు ఏవీ తీర్చలేని అవసరాన్ని తీర్చే రచన ఆధునిక ఇతిహాసమవుతుందని సుప్రసన్నగారు నిర్వచించారు. దాని కొరకు ఇతివృత్తాన్ని కొత్త సృష్టి చేయనక్కర్లేదని చెబుతూ శ్రీ అరవిందుల వారి సావిత్రి రచనను ఉదాహరిస్తారు. వాల్మీకి రామాయణాన్ని అనేకులు వైలక్షణాలతో ఆవిష్కరింపజేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణాన్ని కల్పవృక్షంగా భావించారు. అందువల్ల ఆయన దానిని వర్తమాన సంఘర్షణలుగా కాక మానవుడు అందుకోవలసిన ఉన్నత లక్ష్యంగా భావించారు. రామాయణాన్ని సాక్షాత్కారం చేసుకున్న జాతి ఆత్మదర్శనం చేత తిరిగి ఉజ్వలమవ్వాలన్నది ఆయన కోరిక. విశ్వనాథవారి రామాయణ రచన నాటికే ఆధ్యాత్మ ఆనంద విచిత్ర శతకంఠ రామాయణాలతో కథాంశం ప్రపంచవ్యాప్తమై ఉంది. అందువల్ల కథా వైచిత్రి కంటే జాతీయతకు ప్రయోజనకారిగా సమష్టి చైతన్య స్రవంతిగా రామాయణాన్ని చెప్పదలుచుకున్నారు. అందుకే అనేక చోట్ల వాల్మీకి భాష్యప్రాయమైన రచనగా పేర్కొన్నారు. ఇందులో ఒక్కో కాండను 5 ఖండాలుగా షట్ కాండలతో దేనికదే ఒక ప్రత్యేక కావ్యంగా రూపొందించారు. నన్నయ్య తిక్కనల మార్గాల మేలుకలయిక తన కథన మార్గమని ఆయన చెప్పుకున్నారు. కథనంలో పాత్రలను చిత్రించిన తీరులో విశ్వనాథ వారి మనశ్శాస్త్ర పాండిత్యం వెల్లడవుతుంది. ఆసురీ శక్తులకు మూలం రావణుడైతే శక్తి స్వరూపిణి సీతాదేవి. రెండు శక్తుల సంఘర్షణలో దైవీ శక్తి విజయమే కల్పవృక్ష ఇతివృత్తం. నా చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు అంటూ తనదైన శైలిని నిర్మించుకున్న విశ్వనాథ వారి రచనా చాతుర్యాన్ని లోతుగా పరీక్షించడం సులభసాధ్యం కాదు. అరణ్యకాండంలో మహర్షుల విభిన్న తపోలక్షణాలతో అంతర్నిగూఢమైన భక్తి తత్పరతలు స్తుతుల రూపంలో కనిపిస్తాయి. హనుమన్ మంత్రాలు, సౌభాగ్యలక్ష్మి స్తోత్రం ఇత్యాది విషయాలు మానవుని ఆధ్యాత్మిక విషయాసక్తులను చేస్తాయి. దైత్య ప్రకృతి క్రమంగా శిథిలం కాబడి దివ్య ప్రకృతి విజృంభించి విశ్వతోముఖీన మానవీయ చేతనను ప్రతిఫలించడం వల్ల ఇది ఆధునిక ఇతిహాసమని ఆచార్య సుప్రసన్నాచార్యులు గారు భావించారు. హరిహరాభేద చిత్రీకరణ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే ఉపనిషత్తుల కాలం నుండి శివకేశవుల అభేదం చెప్పబడుతున్నది. దీని కొరకు హరిహరమూర్తి కల్పన జరిగింది. కర్ణాటకలో ఈ పేరున దేవాలయాలు కూడా వెలిచాయి. పరంపరానుగతంగా వస్తున్న హరిహరనాథుని పరబ్రహ్మంగా భావించి తిక్కన తన మహాభారతాన్ని అంకితం చేయడం విశేషం. ఆ క్రమంలో నాచనసోముడు, కొరవి గోపరాజు, బైచరాజు వెంకటనాథుడు తమ కావ్యాలను హరిహరునికి అంకితం చేశారు. త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకు సమస్త విష్టప నిర్మోక భుజంగమ పతికిని జగదభిన్న రూపునకు భావాతీతునకు ముల్లోకాలనే చిలుకకు దృఢమైన పంజరం వంటి వాడైన పరమాత్మ అనగా భేదములేనటి రూపము కలిగిన వాడని తిక్కన అద్వైత భావాన్ని తెలిపాడు. కానీ తిక్కన తదనంతర కవులలో ఇటువంటి తాత్విక భావాన్ని నాచనసోముడు కొంతవరకు చెప్పినప్పటికీ మిగిలిన వారు హరిహరాభేద ఆంతర్యాన్ని గ్రహించలేదని సుప్రసన్నగారు ఉద్ఘాటించారు. ఆధునిక కవులలో ఈ భావం మళ్లీ ఉద్దీపనగా 10 భక్తి శతకాల సముచ్చయమైన విశ్వనాథవారి మధ్యాకరలలో దర్శించారు వ్యాసకర్త సుప్రసన్నగారు.
నాలుగు హరిపరములు, ఆరు శివపరములైన ఈ శతకాలలో హరిహరాద్వైత పద్ధతి విలక్షణమైన రీతిగా సాగిందంటారు.

మొదట తిక్కన ఏ విధంగా నైష్ఠిక శివభక్తి పరాయణుడో విశ్వనాథ కూడా స్మార్త శైవ సాంప్రదాయకుడు అయినప్పటికీ పరబ్రహ్మ యాథార్థ్య భావన తెలిసినవాడు కావడం వల్ల తన శతకాలలో వివిధ క్షేత్ర అధిష్టాన దేవతలందు పరబ్రహ్మాన్ని దర్శించి ఆ తేజస్సు హరిహర బ్రహ్మమయమని గ్రహించాడు. శిరసు నుండి స్వర్గంగా దిగివచ్చి చెంతను నిలువ గిరిరాజ దుహిత కోపమున నరమేని కేరింత వదల గరళంపు మిడకాంతి మేననెల్లెడ క్రమ్మగా శివత విరజమ్మ వచ్చితో ఇటకు మున్నంగి వేణుగోపాల మున్నంగి వేణుగోపాల శతకం. ఇక్కడ వేణుగోపాల స్వామిలో శివరూపాన్ని భావన చేయడం విశ్వనాథ వారి శివకేశవాభేద హృదయాంతర్గత భావనా స్థితిని స్పష్టపరుస్తున్నది. ఆయన దృష్టిలో ఈ రెండు మూర్తులు ఒక్కటే అని కాక దానిని మించినదనే భావన. ఇది పరమార్థతత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే గ్రహించగలిగేది. ఈ శతకాలలో ఉన్న లక్షణం అత్యంత విశిష్టము విచిత్రమైనది. శివుని వర్ణించినప్పుడు విష్ణు లీలలను ఆరోపించడం, విష్ణువును వర్ణించినప్పుడు విష్ణువులో శివుని రూపాన్ని భావన చేయడం కవి ఏకైక చిత్త స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జ్ఞానలేమితో మానవులు హరిహర భేదభావాన్ని సృష్టిస్తున్నారు. విశ్వనాథ వారు శేషగిరి శతకంలో శివునకు నీకును నేను భేదంబు శేసితినేని తవులు నా పాపాన నాదునాయువు తగ్గినుగాకని చెబుతూ తన హృదయంలోని మాయను తొలగించమని వేడుకుంటాడు. మున్నంగి వేణుగోపాల శతకంలో హరిహరులిద్దరూ ఒకే బ్రహ్మ చైతన్యమని ఆ చైతన్యాన్ని తాను పొందాలని ప్రార్థిస్తాడు. సాధనలో శ్రీరామకృష్ణ పరమహంస ఇటువంటి పరమార్థాన్ని సాధించాడని విశ్వనాథ వారు వెల్లడించిన అద్వైత రహస్యం తిక్కన భావస్ఫూర్తి కన్నా విలక్షణమైనదిగా సాధనకు క్లిష్టమైందిగా సుప్రసన్నగారు అభివర్ణించారు. కారుణ్య రసావిష్కరణ. కవి జగత్తు అంతర్గత భావనా నిలయం. దాన్ని అందుకోవడం అంత సులభం కాదు. కవి వైయక్తిక భావన నుండి చేతన పొంది అవ్యక్తమైన లోతైన వలయంలో ప్రవేశించి తనను లోకం నిండా ఆవిష్కరింపజేసుకుంటాడు. ఉర్విలోన మహాకవి యోగి వంటివాడు. సర్వము భావనావధిగా జూచు అని విశ్వనాథ వారి భావన. అందుకే రామాయణ కల్పవృక్షంలో కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అంటారు. మూల వస్తువును అవ్యక్తంగా ఆవిష్కరించడమే కావ్య ప్రవృత్తి. ఆయనలోని భావనా స్థితి వ్యక్త జగత్తు నుండి అవ్యక్త జగత్తులోని మూలాలను అన్వేషిస్తూ సాగుతుంది. విశ్వనాథలోని జీవుని ఆవేదనాంతర్గతాన్ని అవ్యక్త ప్రయాణ దిశను అందుకునే ప్రయత్నం చేశారు సుప్రసన్నాచార్యులు గారు. ఆయన సారస్వతం నిండా దాగి ఉన్న గాఢమైన విషాద రేఖను స్పృశించారు. కిన్నెరసాన్ని కరిగి నీరుగా ప్రవహించడం, అనార్కలి నాటకంలో విషాదాభివ్యక్తి, కథాపరిధిని దాటి స్వయంగా కవిని పాత్రగా ఆవిష్కరించడం, ఏకవీరలో వేగైనది ప్రోషిత భర్తృకలా హంసగీతాన్ని ఆలపించడం, మాబాబులో అట్టడుగున విషాదపు నీటివూట స్ఫురించడం వంటివి పరమేశ్వరుని అనుగ్రహం లేక జీవితమంతా శిథిలమైనట్లు హృదయంలో పుట్టిన దిగులును వ్యక్తీకరిస్తాయి. ఈ దుఃఖాశువుల వెనుక శాంతి కొరకు జరిపే అన్వేషణ వ్యక్తమవుతుంది. ఈ వేదన విశ్వనాథ సారస్వత ప్రపంచమంతా విస్తరిల్లి రసాత్మకంగా ప్రవహిస్తుంది. వేయి పడగల నవల జాతీయ జీవన వ్యవస్థను దర్శింపజేసే విషాదంగా కారుణ్యవర్షంలో తడుపుతుంది. అందులోని పాత్రలు పృషన్నిధి అనే మబ్బు, వడవృక్షమనే చెట్టు, లక్ష్మణస్వామి అన్న ఏనుగు, పాము వంటి మనిషి పసరిక మొదలైన ఎన్నో పాత్రలు దుఃఖతీవ్రతను అనుభవింపజేస్తాయి. ఆయన సాహిత్యంలో ఎక్కువ భాగం ఆయన చెబుతుండగా ఇతరులు రాసింది కాబట్టి శబ్దం తెలుగు కవితా సంప్రదాయానికి భిన్నంగా జ్ఞాతాజ్ఞాతల చైతన్యాల సంధి నుండి ఉద్భవించి అన్నింటా నూతన సంప్రదాయాలను సృష్టించిన వైనాన్ని ప్రశంసిస్తారు సుప్రసన్న గారు. మోయి తృమ్మెదలోకి తానే ప్రవేశించడం, పురాణ వైర గ్రంథమాలలో కాశ్మీర నేపాల నవలల్లోని పౌరాణికత, ఆరు నదుల నవలల్లో ఉపన్యాసాలు వంటి వైవిధ్యాలు, నవలలో వినూత్న ప్రయోగాలను నెలకొల్పిన రచయితగా ఆయనను ఉన్నత స్థానంలో నిలిపాయి. పద్యానికి వచనానికి ఉండే మధ్యస్థ లక్షణానికి, సాహిత్యంలోని సంవేదనాశీలానికి మధ్యాక్కర శతకాలు అద్దం పట్టాయి. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం వీటన్నిటికీ మరో పార్శ్వంగా చెప్పుకోవచ్చు. తనలోని అనుభూతిపర భావనా విశిష్టతతో రూపుకట్టిన శిల్పమది. కల్పవృక్షంలో సీతాపహరణ వేళ దుఃఖ సంద్రాన్ని ప్రవహింపచేసింది. ఆయన కరుణరసంలో చరాచర జగత్తు కరిగిపోయింది. మూల వాల్మీకమైనప్పటికీ దానిని ఆవిష్కరించిన తీరు విశ్వనాథ వారి ప్రజ్ఞ విశేషోదయంగా భాసిల్లింది. అనితర సాధ్యమైన ఈ నిర్మాణ వైఖరితో తెలుగు సాహిత్య పరిధులను అతిక్రమించాడని, తిక్కన పోతనలు ఆవహించిన శక్తిగా ఆయన విరాట్ రూపతను చాటారు సుప్రసన్న గారు. విమర్శన రీతి. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభాశాలి అయిన విమర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ. భావుకత, తాత్వికత రెండూ సంగమించిన అపూర్వ పరిణామం

ఆయన విమర్శలో విలక్షణంగా కనిపిస్తుంది. 1923 నాటికే తాత్విక దృష్టి ఆవహించి భ్రష్టయోగి అనే ఖండకావ్యంలో బ్రహ్మకును వాక్కునక భేద భావమించి ఈ జగత్తత్వమున బ్రహ్మయోజ చేసి భ్రష్టయోగిని కవి జన్మబడిచినాడా అని పేర్కొన్నాడు. గాఢమైన ఈ వివేచనాశీలమే కవిని విశిష్ట భావుకునిగా తీర్చింది. గుణముల్ దోషములేలా ధ్వని రాజ్యమున నీకే కట్టితిమిరా పట్టంబు పుష్పంధయ అని కవిభృంగము ఖండకావ్యంలో ధ్వని సిద్ధాంత పారమ్యాన్ని ప్రకటించారు. శ్రీహర్షుడు ఖండకావ్యం ఆనాడు ప్రచారంలో ఉన్నటువంటి సాధారణ సాహిత్య వాదనలను ఖండించింది. విశ్వనాథవారి రచనల్లో విమర్శకు సంబంధించిన అంశాలు ఎక్కడో ఒకచోట స్పృశించడం కనిపిస్తుంది. ఆయన వ్యాసాలైనా విమర్శ గ్రంథాలైనా సహృదయ సంవాద ప్రధానంగా చేసినట్లు తెలుస్తుంది. ఆయనలోని వివిధ దృక్కోణాల అనేక ఆలోచనల విమర్శల ద్వారా ఆయన విమర్శన తత్వాన్ని విశ్లేషించడం కష్టసాధ్యమంటారు సుప్రసన్న గారు. భారతీయ అలంకారికుల దృక్పథాన్ని సమగ్రమైనదిగా నిర్ధారించి దాన్ని ఆధునికతకు అన్వయింపజేయడం, తెలుగు కవులను గురించి పునఃపరిశీలన చేసి వారికి క్రొత్తగా స్థానాలను ఏర్పరచడం, కాళిదాసు భవభూతులపైన సర్వ స్వతంత్ర విమర్శను వెల్లడించడం, ఇవన్నీ విశ్వనాథ విమర్శలో పలు కోణాలను ఆవిష్కరించాయి. ఆయన విమర్శ వ్యాఖ్యాన మార్గం, దీనినే శిల్పానుశీల మార్గం, కావ్య పరమార్థ దృక్పథమని కూడా అంటారు. కావ్య నిర్మితిలో కథాకథన నైపుణ్యంలో ఒక్కొక్క యంత్ర భాగాన్ని విప్పుతూ దాని స్థానాన్ని, దాని ప్రయోజనాన్ని గ్రహించడం, ఆంతర్యాన్ని గ్రహించడం, నిర్మాణ సమగ్రతను గ్రహించడం విశ్వనాథ వారి విమర్శనా రీతిలో ప్రత్యేకం. కావ్యగత శబ్దాలు కూడా కథామర్మ భేదాలుగా ఉంటాయని ఆయన అభిప్రాయం. కథావర్ణనలో కవి ఇవన్నీ భావన చేశాడా అన్నది ప్రధాన సందేహం. దీనికి సమాధానంగా ఇవన్నీ సంస్కార బలం చేత వస్తాయని, ఈ సంస్కారం కవి అంతర్గత చైతన్య స్థానాలని అంటారు. విశ్వనాథ వారు సాహిత్యేతర శాస్త్రాంశాల సమన్వయంతో విమర్శను విస్తృతం చేశారు. ఆయన కావ్య విమర్శలో ఛందశిల్పం కూడా ఒక భాగం. అలంకార శాస్త్రంలో మూలంలోకి వెళ్లి సృజన కారణంను విశ్లేషించే స్థాయిలో దాన్ని వ్యాఖ్యానించడం, సృజన హేతువును ఆధునిక మనశ్శాస్త్ర మార్గంలో నిర్దేశించడం ఆయనలోని నూతన విమర్శన రీతికి నిదర్శనం. తాత్వికంగా జీవభావాన్ని ఆయన సుస్పష్టం చేశాడు. బ్రహ్మ వస్తువు నుండి చ్యుతి పొందిన జీవ చైతన్యం తిరిగి యథాస్థితిని పొందడానికి అన్వేషణ సాగిస్తూ మాయ పొరలను తొలగించుకుంటూ తన్ను తాను తెలుసుకోవడంతో జీవుని వేదన తొలగిపోతుందన్న తత్వాన్ని ఆయన నిర్ధారించారు. అంటే అవ్యక్తమైన ఆర్తి నుండి తనను తాను గుర్తించే ప్రయత్నంలో కావ్యం పుడుతుందని ఆయన స్పష్టం చేశారు. కావ్య ప్రయోజనాన్ని మోక్ష పురుషార్థానికి అనువుగా నిర్మించడం దాని పరమస్థితి అని విశ్వనాథ వారి నిశ్చయభావం. ఆయన విమర్శ రీతులను సునిశ్చితంగా పరిశీలించిన సుప్రసన్న గారు విశ్వనాథ వారు ఆత్మాశ్రయ విమర్శకు విరోధి అని, మహాకవి యోగి వంటివాడు కాబట్టి అల్పుని వలె ఆలోచనలను సంకుచితం చేసుకోడని విశ్వనాథ వారు చెప్పిన మాటలను ఉటంకిస్తారు. వాంగ్మయం సమన్వయం. అసామాన్యమైన ఐతిహాసికుడు, చైతన్యవర్తనుడై వటవృక్షంలా ఎదిగిన ఒక మహారచయితను అధ్యయనం చేయడానికి విమర్శకుడు తన పరిమితులను, పద్ధతులను వికసింపచేసుకోవలసి ఉంటుంది. విశ్వనాథ వారి సాహిత్య సృష్టిని గురించి అనేక పరిశీలనలు జరిగి మూలాలను అందుకోవడానికి ప్రయత్నం చేసిన కొంతమంది కవులను ప్రాస్తావికంగా పేర్కొన్నారు సుప్రసన్న గారు. ఈ ప్రయత్నంలో అనుకూల ప్రతికూల ధోరణులే కాని అంచులను అందుకున్న వారు లేరని అంటారు. యుగాన్ని మొత్తం ఆవరించిన విశ్వనాథను అధ్యయనం చేయాలంటే సరికొత్త ప్రమాణాలను, అంచనాలను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ విమర్శలన్నింటికీ ఒక ప్రామాణికత లభిస్తుంది. విస్తృతమైన ఆయన సాహిత్య వాస్తవాలపై నిశ్చిత దృష్టి సాధించడమే మేలని సుప్రసన్న గారి అభిప్రాయం. శ్రీ అరవిందుల నుండి రామకృష్ణులు, వివేకానందుల వరకు సాగిన పునరుజ్జీవనం చేత ప్రభావితులైన విశ్వనాథను ఆధునిక భావోద్యమాలు చైతన్యపరిచాయి. విశ్వ సాహిత్యంలోని ఆధునిక ధోరణులు కూడా ఆయన చైతన్యంలో భాగమయ్యాయి. ఆయనది పల్లెతో మమేకమైన జీవనం కాబట్టి గ్రామీణ కుటుంబాలను, పరిసరాలను, ప్రకృతిని అనుభూతి చెందుతూ వాటినే తన రచనల్లో పాత్రలుగా మలుచుకున్నాడు. ఆయన వాడినన్ని తెలుగు పదాలు, పలుకుబడులు, వాక్య భేదాలు ఏ కవి వాడలేదనడంలో అతిశయోక్తి లేదు. సజీవమైన ప్రత్యేక శైలిని నిర్మించుకుని పల్లె జీవన చైతన్య రసానుభూతిలో ప్రధానంగా కనిపించే కారుణ్యం ఆయన రచనలకు మూలాధారమై అట్టడుగున ప్రవహిస్తూనే ఉంటుంది. విశ్వనాథ కవిత్వం జలపాతమై మనోద్వారాలను తెరుచుకుని అవ్యక్తం నుంచి ప్రవహించడం విశేషం. దాని నుండి వ్యక్త చైతన్యం నిర్మాణమవుతుంది. అందుకే నా కవితన్ విశాల జఘనా ఒక ఔచితి లేదు, భాష లేదా, ఆకృతి లేదా, ఊరక రసాకృతినే ప్రవహించిపోదు అంటాడు. ఆ విధంగా వ్యష్టి చేతనంలోంచి సమష్టి చేతనంలోకి ప్రవహిస్తాడు. సంప్రదాయానికి

0: భిన్నమైన రచనా ధోరణి ఆయన భాషలో కనిపిస్తుంది. లోకంలోని సంభాషణ ధోరణి, వాక్యంలోని విరుపులను, కాకువును తెలుగు పద్యంలోకి తీసుకురావడం ఆయన మరో ప్రత్యేకత. అందువల్ల విశ్వనాథ వారి కవిత్వం పాషాణపాకమని, అన్వయక్లేశం కలిగిందని విమర్శించే వారిని అవివేకులుగా భావిస్తారు సుప్రసన్న గారు. పరిస్థితులు వికటించి ఒకవైపు దారిద్ర్యం అనేక సంవత్సరాలు బాధించగా, మరోవైపు హృదయమంతా జాతి దుఃఖభారాన్ని మోసిన కవివర్యులు విశ్వనాథ. విభిన్నమైన విషయాలను సమన్వయం చేసుకుంటే తప్ప విశ్వనాథ వ్యక్తిత్వం అర్థమవడం కష్టసాధ్యం. ఇన్ని వైరుధ్యాలను ఒక్క లక్షణంతోనో ఒక్క భావానికో పరిమితం చేయడం సాధ్యపడదు. అరుదైన ఆ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూసినప్పుడే ఆ పరిపూర్ణ వ్యక్తిత్వం ఆలోచనకు, అవగాహనకు, వాస్తవికతకు దగ్గరగా దృగ్గోచరమవుతుంది. కవిత్వ పథం విశ్వనాథ కవిత్వ మార్గాన్ని నిర్దేశిస్తూ మహాకవిత్వ నిర్మాత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు, నా మార్గంబును కాదు శిష్యుడైనన్, నా తాత ముత్తాతలందే మార్గంబును కాదు, వాణిదెదియో ఈ మార్గమట్లౌటచే సామాన్యుండనరాదు వాని కవితా సమ్రాడ్రమాహేతువై ఈ మత్ శిష్యునితా వరించినది నేనెంత ముదంబందెదన్ అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. సమకాలీన అంశాలను దాటిపోకుండానే దేశ జాతి మానవతా పరిధులను దాటి విశ్వచైతన్యంతో ఐక్యభావాన్ని పొందిన కవి విశ్వనాథ. విశ్వలయ ఆయన రచనల్లో జలపాతమై పొంగింది, తాత్విక జగత్తును నిర్మింపజేసింది. సహజాతాలైన పాత్రలు ఆయన రచనల్లో ఒదిగిపోతాయి, పఠిత్రుల హృదయాలలో పరవశంగా శాశ్వత స్థానాన్ని పదిలపరచుకుంటాయి. ఈ దశలోనే మానవుడు విశ్వంలో తాదాత్మ్య స్థితిలోకి చేరుకుంటాడు. ఇది విశ్వనాథ కథల్లో మూలసూత్రం. రసము వేయిరెట్లు గొప్పది, నవకథాధృతిని మించి లోకమ్ము వీడి రసమ్ము లేదు అని నిర్దేశించిన విశ్వనాథ రసాన్ని అనుభూతి జగత్తులోకి ప్రవేశింపజేస్తాడు. పైపైని పొరలు విచ్చుకుని గాఢమైన లోతులోకి తీసుకుపోతాడు. ఆయన దృష్టిలో కవిత్వం ఒక జాగ్రత్త స్వప్నం. అందువల్ల వైయక్తిక అనుభవాల పరిధులు దాటి విశ్వ చైతన్య దిశగా సాగుతారు. వర్తమాన భావ పరిమితులకు లోబడిన తెలుగు సాహిత్య విమర్శ కాలపు సరిహద్దులను దాటి విశ్వజనీనతలోకి ప్రవేశిస్తే తప్ప ఆయన సాహిత్యాన్ని ఆస్వాదించడం సులభం కాదని సుప్రసన్నాచార్యులు గారు బహిరంగంగానే ప్రకటించారు. విశ్వనాథ వారి భావనా ప్రపంచం విలక్షణత కలిగింది. అందులో ఒక ఆదిమత, ఒక ఆకృతిమత, ఒక అనంతత ఉన్నాయి. అనేక విధాలుగా దుఃఖ సంక్రాంతమైన మానవ సమాజం పట్ల అపరిమిత కారుణ్యం ఉంది. ఆయన సాహిత్య నిర్మాణంలో ఒకటి వేయి పడగలు, రెండవది కల్పవృక్షమైతే మిగిలిన రచనలన్నీ వాటికి అనుబంధాలని పేర్కొంటారు సుప్రసన్న గారు. ఈ రెండిటి మూలాలు మన కథల్లో అనాదిగా ప్రతీకలుగా ప్రతిబింబిస్తున్నాయి. అస్మదీయ కంఠమునయందాడుచుండ ఒక ఏదో గీతి వెలుపలు కివికిరా చొచ్చుకుని లోనికింబోదు అనే స్థితి నుండి నిత్య సరస్వతి జగద్భావనా మహితమైన దశకు చేరుకుంటారు. ఇంతటి విశేష శేముషి కలిగిన ఒక మహోన్నత కవిమూర్తికి సాటి వచ్చేవారు లేరు. అందువల్ల విశ్వనాథను విశ్వనాథగానే అందుకోవాలన్న సుప్రసన్న గారి మాటలు విశ్వనాథలోని ఉత్కృష్టమైన జ్ఞానదీప్తిని వెల్లడిస్తాయి. సాహిత్యానికి ఒక అంచు కవి, వేరొక అంచు సహృదయుడు. ఈ రెండు బిందువులు ఒకచోటికి వచ్చినప్పుడు సహృదయ చక్రం ఏర్పడుతుంది. అదే సరస్వతీ తత్వం అని సాహిత్య పరిధిని సూచించిన వారు సుప్రసన్న గారు. ఏ రచన అయినా సహృదయ పాఠకుడు ఆ రచనను అవగాహన చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలంటారు ఆయన. వక్ర వ్యాఖ్యానాలు కాకుండా లోతుల్లోకి ప్రవేశించి ప్రాణభూతమైన అర్థాన్ని పట్టుకోవాలంటారు. ఆయన రచించిన వ్యాసాలన్నీ అదే రీతిలో కొనసాగుతాయి. నేటి కాలంలో సాహిత్య విమర్శ బాధ్యతనెరిగి ప్రకటింపబడాలన్నది ఆయన ఆకాంక్ష. కావ్యాలను కొలిచి అంచనా వేయడంలో పాఠకుడు సహృదయుడు కాకుండా వట్టి పాఠకునిగా మిగిలిపోకూడదని వేదన చెందుతారు. అందువల్ల ఆయన విశ్వనాథ రచనల మూలాలను అదే పద్ధతిలో ఈ వ్యాసాల ద్వారా అందించారు. ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు లోతైన సుప్రసన్న గారి ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తూ, అతని ఆలోచనేమో అనాహతమ్ము, అతని విశ్లేషణ విశుద్ధం, అతని వాక్కు పద్మకోశ భ్రమర వినిస్వాన మధువు, అలా సహస్రారమాతని అనుభవమ్ము, జంట కౌలమని అనిపించుకున్నప్పటికీ సుప్రసన్న మధుర భావాలు నన్ను పులకింపజేస్తాయంటూ ఆనందోత్ఫుల్ల తరంగితులవుతారు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం గ్రంథంపై సమీక్ష విన్నారు. సమీక్షకులు ధూళిపాళ అరుణ.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ్ భారతి FM 102.8 లో హలో డాక్టర్

ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు కారణాలు చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పెడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టిడి కోడ్ను జత చేసి 2324 0852 2324 0853 మరొక నెంబర్ 2955509 23 గమనిక విన్నారు.

0: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మై అసదుల్లా. भारत और ऑस्ट्रेलिया ने यूरेनियम की सप्लाई और अहम मादनियात के मखसूस कॉरिडोर के सिलसिले में तारीखी समझौतों पर दस्तखत किए हैं. साइबर, अहम टेक्नोलॉजी और सप्लाई चेन पर ऑस्ट्रेलिया भारत शराकतदारी का आगाज हो गया है. वजीर आजम नरेंद्र मोदी ने मेलबर्न में ऑस्ट्रेलिया के अपने हम मनसब एंथनी अल्बानीज के साथ सालाना सरबराह मुलाकात की. उन्होंने कहा कि दो तरफा ताल्लुकात

0: కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి

0: మార్కెట్లో చెప్పులని కొనుగోలు చేయండి. పిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేసింది. ఇందులో మొక్కజొన్న పంటలో సమగ్ర సస్య రక్షణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొని రైతులు అడిగే సందేహాలకు నేరుగా నివృత్తి చేస్తారు. ఆసక్తి గల రైతులు మీ నివృత్తికై ఫోన్ చేయండి, సరైన సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-08-52, మరొక నంబర్ 2324-08-53. ప్రకటన విన్నారు.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్ మేడం.
10: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
11: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
12: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
13: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది రెండు దేశాల రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకాదళ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు. మాదక ద్రవ్యరహిత భారత్ తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కింద మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్ను ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయం

0: ఆశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, డికే అరుణ తదితరులు స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం రికార్డు సమయంలో రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నగరంలో ఎస్ఐఆర్పై ప్రజల అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. హైదరాబాద్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజును స్పీకర్ శాలువతో సన్మానించి పుష్పగుచ్చం, మెమంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 55 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 5 గంటలు. ఇక వార్తా ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో మోదీ మాట్లాడుతూ, భారత్ త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం సీతాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియాస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన మంత్రి కిషన్ రెడ్డికి శంషాబాద్లో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలో మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రాజెక్టు పరిధిలోని జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ 2 జోన్ల పరిధిలో అభివృద్ది పనుల కోసం 7,345 కోట్లకు పైగా నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండ్రామ్, అద్దంకి దయాకర్ ప్రతినిధులతో చర్చించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల

నివాస స్థలం, హెల్త్ కార్డులు, నెలవారీ పింఛను అందించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభాపక్ష నాయకుడిగా నియమించారు. ఇటీవల కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రవిచంద్రకు ఈ బాధ్యతలు అప్పగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నూతన పాలకవర్గం ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మహిరావన చింది యక్షగానం పిన్నింటి దైవకుమార్ బృందం చే రెండవ భాగం ప్రారంభం. చెలిమని
1: అమ్మా,
0: నేనెవరినో నీకు తెలియదా?
1: తెలియదు.

0: దనుచ బామను నేను, నా పేరు మాతాంగి.
1: మాతాంగి దేవి.
0: నా యొక్క భర్తారుని పేరు మహిరావణుడు.
1: మహిరావణుడు.
0: అవును
1: అమ్మా, ఇంకెట్లలో చెప్పమ్మా.
0: పదము.

0: అమ్మా.
1: ఏమి? కుదురుగ రాకి కుప్పె ధరించి సుదతి నుదుట కస్తూరి బొట్టును తీర్చి వచ్చాను.
0: అదియా
1: అమ్మా, మీ మహారాజు పేరేమి? మీ పట్టణమేమి?
2: మా పట్టణం నా భర్తాళుడి పేరు మహిరావణుడు.
1: మహిరావణుడు
2: నా పేరు మాతాంగి.
1: మాతాంగి దేవి అమ్మా, మహారాజు యాజ్ఞైనది
2: రావాలి. వెళ్దాం పదండి.
1: మాతాంగి, మాతాంగి.

0: ప్రాణేశ్వర వందనములు వందనములు నీకు.
1: ఇప్పుడు ఆ రావణుడు వచ్చి నాకు మొరపెట్టుకున్నాడు. ఆ సీతను తీసుకువచ్చి లంకాపురి పట్టణములో నిలిపి అక్కడ పెట్టుకున్నందుకు ఆ రామ లక్ష్మణుడు ఆంజనేయుడు వచ్చి ఆ లంకాపురి పట్టణం అంతా సీకాకు చేసినాడట. అందుచేత రామ లక్ష్మణుడు తీసుకువచ్చి మన కాళికాదేవికి హార్పణ చేయవలను. నేను ఇప్పుడే వెళుతున్నాను, నాకు హత్యానందమక సెలవు సంగము.
0: వద్దు వద్దు వద్దు స్వామి వద్దు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో పుట్టినటువంటి శ్రీమన్నారాయణుడే నరుడుగా పుట్టాడు రాముడు లక్ష్మణుడు. వారి వద్దకు వెళ్ళకూడదు, మనకు పాతాళ లంకకు చాలా కీడు వస్తాది.
1: మన పాతాళ లంకకు కీడు వస్తున్నాదా?
0: అవును.
1: రాముడు అంతటి

0: మాతకి ఇప్పుడే ఆ రామలక్ష్మణుడు తీసుకువచ్చి కాళికాదేవికి హార్పణ చేస్తున్నాను. అత్యానంద సెలవ సంఘము, నేను వెళుతున్నాను.
1: వద్దు వద్దు స్వామి, నా మాట విను.
0: ఏమంటున్నావు?
1: ఆయన ఏమి చేశాడో తెలుసు ఇంతకు ముందు.
0: ఏమి చేశాడో

0: నా మాట నమ్మవా? నరుడు కాదు ఆయన,
1: శ్రీమన్నారాయణ. నీవెన్ని మాత్రము చెప్పినా గాని నేను వినువాడను కాదు, ఇప్పుడే వెళుతున్నాను.
0: ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటి అవతారము
1: ఆ
0: మచ్చారు.

0: ఏమన్నావు? మత్స్య రూపము మొదలు దాల్చాడు సోమకాసురుడు అనే రాక్షసుడు. మందరాగిరి పర్వతము తరిచినప్పుడు అందులో నుండి 5 వేదములు, 6 శాస్త్రములు, 18 పురాణములు, మరి అమృతమును ఇచ్చేటువంటి కామధేనువ, కల్ప వృక్షములు ఇలాంటివి వెళ్ళాయి. అలాంటి 5 వేదములు తీసుకుని ఆ సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ వేదములు పట్టుకుని సముద్రంలో దూకాడు. దూకినప్పుడు ఆ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడు అనే రాక్షసుని వధించి 5 వేదములు తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు.
1: అది
0: అందులో నుండి 4 వేదములు మాత్రమే తీసుకువచ్చి ఇచ్చాడు. ప్రణవ వేదము ఒకటి తప్ప.
1: అది
0: అలాంటి మహావీరుడు, ఆయన తెరువు పోకూడదు స్వామి. నా మాట వినండి.
1: నీ మాట వినాలా.

0: చెక్కయ్య తుచ్చమనగా ఎర్ర, ఆ ఎర్రను గాలమునకు గుచ్చి అందులో వేస్తే లటక్కును మింగి పైకి కుదిరితే వస్తున్నటువంటిది ఆ మచ్చ. ఆ విధంగా అది నన్నేం చేస్తుంది మచ్చ రూపము?
1: అదియా, అయితే ఇంకొక మాట చెప్తాను వినండి.
0: అదేంటిది?

0: కూర్మ రూపం అంటే తాబేల అవతారం ఎత్తి మందరాగిరి పర్వతాన్ని మోసినాడు.
1: మోసాడు
0: అవును.
1: మోస్తే
0: అందులోన మోసినప్పుడు దానికి వాసుకి అయిన సర్పాన్ని చుట్టి
1: చుట్టి
0: కవము రీతిగా తోక దిక్కేమో దేవతలు, ఆ శిరస్సు దిక్కేమో రాక్షసులు ఇలా బట్టి కవము రీతిగా దాన్ని తరిచినప్పుడు అందులోన అటు ఇటు తొలగిపోతున్నది. తొలుగుతుంటే సముద్రంలో నిలబడతలేదని ఈ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి కొండ వీపును మోశాడు. అందులో తరిచినప్పుడు చక్కగా నిలబడి అందులో నుండి అన్ని కూడా వెళ్ళినాయి. అమృతము, మరి కామధేనువు, కల్పవృక్షములు, చింతామణి, అప్సరా స్త్రీలు ఇలాంటివి కూడా అందులో వెళ్ళాయి. అందువల్ల ఆ కూర్మావతారుని తెరువు నీవు పోవద్దు, మోసమస్తాను.

0: చూడగా నాకొక్క లెక్కయ్యా, దారి నుండి వెళ్ళుచుండగా దారిలో ఒక చిన్న రౌతు తగిలినట్టు సమానము. వాడు నా కాలు గోడితో సమానము కాదు, వాడెంతనే కూర్మ రూపము.
1: మహారాజా, నా మాట నీకు ఇల్లాలని కాబట్టి నా మాట వినవా?
0: ఎంత చెప్పినా వినను.
1: అయితే ఇంకొక మాట చెప్తాను, వినండి.

0: రాటి సమయమున బలిచక్రవర్తి అనే ఆయన మహారాజు వెండి ఏమో పుల్లలుగా బంగారు ఏమో ఇస్తారాతులుగా చేసి దాన ధర్మములు చేస్తున్న సమయములో ఈ మహావిష్ణు ఒక వామన అవతారం ఎత్తి 3 అడుగుల జాగ కావాలని, నువ్వు దానము ఎంతో చేస్తున్నావు గాని నాకు 3 అడుగుల జాగ కావాలని అక్కడికి వెళ్లి అడిగాడు బలిచక్రవర్తిని.
1: అడిగినప్పుడు
0: 3 అడుగుల జాగే కదా ఇస్తాను పొమ్మన్నాడు. అందులోన భూమిన పాదపీఠం, ఆకాశమే సింహాసనము, 2 పాదములు మోపాను గాని 3వ పాదము ఎక్కడ పెట్టాలి అని
1: అడిగితే
0: వామన రూపంతో ఉన్నటువంటి విష్ణు అన్నాడు.
1: అడిగితే
0: అనగానే ఇక భూమి పైన భూమి మొత్తం 1 పాదమే నిండింది, మరి 1 పాదమేమో ఆకాశము నిండింది, 1 పాదం ఎక్కడ పెట్టాలంటే బలిచక్రవర్తి కూర్చున్నటువంటి సింహాసనము దగ్గరనే ఉన్నది స్థలం. అట్టి సమయంలో ఆ 3వ పాదమును నా తల మీద పెట్టమని బలిచక్రవర్తి అనగానే ఇదే మహర్షి వామన రూపంతో ఉన్నటువంటి విష్ణువు 3వ పాదము బలిచక్రవర్తి నెత్తిలో పెట్టి తొక్కితే పాతాల లోకము వెళ్ళిపోయాడు.
1: అదియా
0: వంచి వేశాడు. అట్లాంటి వాడు ఆ శ్రీరాముడే ఈ నరుడుగా పుట్టాడు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు.
1: అదియా.

0: నా మానుడని నాతోని వాదు చేస్తున్నావేమి, వాణ్ణి పెంపు చేస్తున్నావేమి, వామానుడనగా వాణ్ణి వంచి వాని మెడలు వంచి వాణ్ణి ఖండించి వేస్తున్నాను.
1: అది

0: నరికి తల్లి మాటను తండ్రి మాటను జవదాటకుండగా తల్లిని కూడా నరికి లోక కళ్యాణార్థము మళ్ళీ తల్లిని నేపుకొని మహావీరుడు అనిపించుకున్న వారే ఈ మహావిష్ణువు, ఈ శ్రీరాముడు.
1: అటువంటి వాడా పరశురాముడు.

0: బలముండని నాతోనే ఎక్కువ వాదిస్తున్నావు, వాణ్ణి గొప్ప చేస్తున్నావు. ఆ పరశురాముణ్ణి నేను బట్టి వా శిరములన్నీ ఖండించి వేస్తున్నటువంటి వాణ్ణి.
1: అయితే ఆ వరహావతారమెత్తి ఆ కనకాశ్యపుని బట్టి వాణ్ణి చంపివేశాడు,
0: ఆ
1: భూమిని చాపగా చుట్టుకున్నాడు.
0: అవును,
1: అట్లాంటి ఆ దుర్మార్గుడైనటువంటి హిరణ్యాక్షిని కూడా చంపినాడు, వరహావతారం ఎత్తాడు. ఆయనతో మీకు ఎందుకు పద్దము?
0: నరసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుని ద్వంచాడు. ఆ విధమని పలుకుతున్నావా? నరసింహుడనగా

0: నమ్మకంతో చెప్తున్నావు. నరసింహుడు అనగా ఒక్క గోడకున్న నల్లిని ఏ విధంగా నలిచివేస్తారో అదే విధంగా వాణ్ణి నలిచివేస్తాను. అంతేకాని వేరుంటే ఏమి లేదు. నీవెన్ని చెప్పినా నేను వినవాడను కాదు. ఇప్పుడే వెళుతున్నాను.
1: వద్దు వద్దు, నా మాట వినండి, నా మాట విను. వెళ్ళకు వెళ్ళకు.
0: వెళ్ళదా? నీవెంత మాత్రమో చెప్పినా వినను. ఇక నేను వెళుతున్నాను. ఒరే ఒరే సుచర్మక, ఇప్పుడు మంత్రములు తంత్రములు చేసి ఆ చెట్లన్నీ గూడగొట్టి అవన్నీ ఒక్క చోట చేసి ఇప్పుడే మత్స్యలు మందులు తల్లి ఆ రామలక్ష్మణులను తీసుకొని రావాలి. మందులు

0: కొట్టి ఒక్కతాడ దంచి పుటము చేసి ఈ మచ్చలు మందులు చల్లి వాణ్ణి మాయ చేసి ఆ రామలక్ష్మణుడు తీసుకొని రావలేను. సుచర్మక,
1: ఏళ్ళని తీసుకొచ్చిన చెట్లన్నీ దగ్గర కొడగొట్టిన అవన్నీ బట్టి పెట్టి ఇదిగో నీకు ఇస్తున్నాను.
0: అంతేరా, ఇప్పుడే వెళ్తున్నాను.
1: సరే సరే, నీ వెంట హరిపర హరిపర హరిపర అంగదా సుగ్రీవ
2: సుగ్రీవా అంగదా అలా నీలా జంబవంత ఏం చేస్తున్నారు?
1: జాగ్రత్త ఉన్నాం, జాగ్రత్త
0: ఉన్నాము.

0: నేను హరివీర్యమ్మను జరణమందినటువంటి వాళ్ళను వీరాహాజరై ఉండను.
1: హాజరేయడం అయ్యా, మరి నీ రావటము, నీ పూర్వస్థితి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పట్టణం ఎక్కడా చెప్తూనే ఉండాలి.
0: పెద్ద

0: ಅಂಗದ ಸುಗ್ರೀವ ಜಾಂಬವಂತ ಭೂತ ಪೇತ ಪಿಶಾಚ ಶಾಕಿನಿ ಢಾಕಿನಿ ಖಾಲಿ ದಯ್ಯಪ್ಪುಲನು ಅದು వాళ్ళంబులను చుట్టి నెలను పడను కొట్టి మహావీరంగా నేను ఉన్నటువంటి వాళ్ళను
1: వీరాజరాయుడు వీరాజరాయుడవు ఆ వజ్రకాయుడవు స్వామి ఇంకెట్లా వస్తున్నావో చెప్పండి.
0: అయినా ఇక్కడ ఒక మాట వినబడుతున్నది ఏమిట్రా? అది
1: అదేమి?
0: అదిగో ఎవరు చెప్తున్నారు?
2: అయ్యా నేను నేను
0: ఎవరు? నేను విభీషణ.
2: నేను విభీషణ.
0: నీకు ఏదో వర్తమానం ఎరుకైంది అన్నావు, ఏమిటది?
2: ఆ వర్తమానం ఏమిటంటే కొన్నినాళ్ల నుండి శ్రీరాములకు నిద్రహారములు లేక వారు ఉన్నారు. ఈనాడు నాకు తెలిసినటువంటి వార్త, ఆ మైరావణుడు మాయతో వచ్చి శ్రీరాములను తీసుకుపోతానని నాకు తెలిసినది. రామలక్ష్మణులు వారిని చక్కగా నిద్రించాలి, చక్కగా ఉండాలి, వారికి నీవు కోట కట్టాలి.
0: అయితే ఇప్పుడే

0: పెంచి ఆకాశమునకు బిత్తడు తక్కువగా ఒక పెద్ద కోటను నిర్మాణం చేద్దాం.
1: అంటే
2: ఆంజనేయ.

0: ధైర్యంతో ఉండి చేలక నక్షత్ర మండలం అంతా అందగా కోట కట్టి ఆ ద్వారం వద్ద నీవు కావలిగా ఉంటావా? సరే, నీవెప్పుడైతే కావలిగా ఉంటావో నేను విభీషణుడను, నేను సముద్రాస్తీరమునకు వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తాను, నీవు జాగ్రత్తతో నీ విచ్చలో ఉండము.
1: సుగ్రీవా, మరి ఇక్కడ ధైర్యంతో నేను ఇక్కడ కోట కావాలన్నాను, కానీ ఆ దిశ నుండి వచ్చేవారు ఎవరు?
2: ఆ దిశ నుండి వచ్చేవారు విభీషణుడు తన భార్యతో శరమాదేవి వెంబడించుకొని నది తీరమందుకు వెళ్లి స్నానం చేయవలనని వస్తున్నటువంటి వాడు.
0: సరే,
1: ఈ ఇందులోన కోటలోన శ్రీరాములు లక్ష్మణులు నిద్రపోయి ఉన్నారు. ఈ దర్బార్ దగ్గర నేను ఉంటాను, కానీ విభీషణ రేయం భవన్గా 72,000 కపి సైన్యము రవణ గస్తుగా కాపలగా ఉండండి. నిద్రాహారం లేకుండా మొదటి కపి జెండ పైన అంగదుడు కావలిగా ఉండండి. దూరం నుండి వచ్చే వారిని మనకు చెప్పడానికి అంగదుడు కావాలి.
0: సరే, ఇప్పుడే నేను వెళుతున్నాను. ఆ మాయ మై రావణుడు ఏ రూపమును రావచ్చును, ఏ రూపమును వస్తాడో తెలియదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే,
2: ఇదే సమయము విభీషణుడు తన భార్యను శరమాదేవిని వెంబడించుకొని నది తీరమందుకు వెళ్లి స్నానము చేయవలనని వెళుతున్నాడు. ఇదే సమయము బాహుబాహు ఇప్పుడు ఈ మంత్రతంత్రములు కలిగిన చేసినటువంటి ఈ పుష్యమును తామర పుష్యములో నింపుకున్నాను. ఇవన్నీ కూడగొట్టి చెట్లన్నీ కూడగొట్టి ఇందులో నింపాను. ఈ పుష్యము తీసుకువెళ్ళి ఆ ఆంజనేయునికి దీని వాసన చూడమని చెప్పి వాణ్ణి మోసము చేసి వాణ్ణి మోసగించి ఇప్పుడే ఆ రామలక్ష్మణుడు తీసుకొని వచ్చదా? ఆంజనేయ,
1: ఏమి విభీషణ, ఇప్పుడే వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
2: మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఇప్పుడు ఆ సముద్రములకు వెళ్ళగానే అక్కడ తామర పుష్పములు కనబడ్డావి. ఆ తామర పుష్పములు కనబడగానే స్వామికి హార్పితే బాగుంటాయని ఆ పుష్పములు తీసుకువచ్చి మీకు చూపిస్తామని ఆ పూజ చేయడానికి మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. దీని వాసన చూడము ఎంత సువాసనగా ఉన్నావి.
1: విభీషణ, ఆ పుష్పం ఇక్కడదేమో నేను చూస్తాను,
2: చూడండి.
1: జయ శ్రీరామ్, జయ
2: ఓం ప్రేమ్ ప్రేమ్.
1: మూర్చవచ్చున్నాను.
2: ఇప్పుడే వీళ్ళు ముహూర్త గావించదా, ఇప్పుడు ఆ రామలక్ష్మణులను తీసుకొని వెళుతున్నాను కోటలో నుంచి. మాతంగి, ఇప్పుడు నేను ఈ రామలక్ష్మణుల పెట్టెను తీసుకుని వచ్చాను, ఇప్పుడు నేను ఆ కాళికాదేవి ఆలయములో నీవు పెట్టండి.
1: అయ్యో,
2: ఆ కాళికాదేవికి రేపు శుక్రవారం రోజున
1: ఏమి తెచ్చావు?
2: రామలక్ష్మణులను తీసుకువచ్చాను.
1: ఎట్టు తెచ్చావు?
2: మాతంగి, నేను

ఇంతవరకు మీరు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే మైరావణ కథ రెండో భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మణిశర్మ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర సాహిత్యం వినండి. చిత్రం సమరసింహారెడ్డి.

వింటున్న పాట ఓజీ. ఈ చిత్రం కోసం ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యంలో శృతి రంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. సాహిత్యం ఇది, చిత్రం ఓజీ.

ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యంలోనిదే మరొక పాట విందాం. రాజాసాబ్ చిత్రం కోసం పాడినవారు విశాల్ మిశ్రా, ఎస్ఎస్ థమన్, శృతిరంజని. గీతరచన కృష్ణకాంత్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 8:30 అలాగే రాత్రి 10 మధుర గీతాలలో వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. అలాగే ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి అంశం మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. గుర్తుంటుంది కదూ, ఈరోజు రాత్రి 7:15 ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. అంశం మరొకసారి మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:00 ఎప్పటిలాగే వార్తా ముఖ్యాంశాలు. 8:03 కరెంట్ అఫైర్స్. రాత్రి 8:30 చిత్రసీమ. 9:15 స్పాట్లైట్. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోతున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో జీవనశైలి చిట్యాల రవీందర్ గారు ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలియజేస్తారు. ఇక 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారి వివరాలు. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి రమేష్. ఇక ఉదయతరంగిణి కార్యక్రమంలో రేపు ఉదయం 7:15 శుభదం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావూరి గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. అనంతరం ఇది మన చట్టం, భూగర్భ జలవనరుల సంరక్షణ. తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రేపు ఉదయం 8:30 ఈమణి శ్రీ పూర్ణిమ గారి వేణుగానం వింటారు. ఇక 11:03 దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనంజయ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇక వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కదంబ కార్యక్రమం రేపు 2:30. ఇక రేపటి సాయంకాలం ప్రసారాలలో సాయంకాలం 5:03 మైరావణ కథ శ్రీ పిన్నింటి దైవ కుమార్ బృందం వారిచే 3 చిందు యక్షగానం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లు, అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాన తయారీ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మ గారి ప్రసంగం వింటారు. ఇక 7:40

నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి డాక్టర్ భార్గవి కాంచి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. అమరవాణి సంస్కృత కార్యక్రమం రేపు రాత్రి 8:03. న్యూస్ ఎట్ 9:09, స్పాట్ లైట్ 9:15, కరెంట్ అఫైర్స్ 9:30, రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్. ఇవి రేపటి రోజు మేము ప్రసారం చేయబోతున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: 629 in Gandhinagar. The policy aims to establish Gujarat as India's leading data center and artificial intelligence hub by targeting up to 8 gigawatts of data center capacity. The southwest monsoon has covered the entire country today by further advancing into the remaining parts of Rajasthan, Haryana, Punjab and the North Arabian Sea. Incessant rain since last night in several areas of Delhi and adjoining areas has affected the normal life, causing waterlogging in various places and affecting traffic movement. In Uttarakhand, incessant rainfall and landslides have disrupted traffic on several national highways and rural link roads in the hill districts. In men's cricket, India will face England in the fourth T20 International of the five-match series at the County Ground in Bristol tonight at 10 p.m. Indian Standard Time. Indian team trailed the series 0-2. In Wimbledon tennis, American player Coco Gauff will face Karolina Muchová of Czech Republic in the first semi-final of women's singles this evening. Later in the second semi-final, Ukraine's Marta Kostyuk will take on Czech player Linda Noskova. In FIFA World Cup, France will face Morocco in the first quarterfinal at Boston at 1:30 a.m. Indian time tonight. And with that, we end this news bulletin.
1: Akashvani, Telugulo Prantiya Vartalu Vintaru.
2: Akashvani. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2047 నాటికి తెలంగాణను 3 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 crore rupees మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి తెలంగాణను 3 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 110,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వస్తున్నారని, యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారిశ్రామిక వృద్ధి కోసం స్థానిక ప్రజలు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి అభినందించారు.
3: సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 15-16 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ కడిగి తేగలిగినము. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1,100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను.
2: హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్దిదారుల వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గవర్నర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
4: हम सबसे पहले अपने घर को नशा मुक्त करेंगे. वारंगल और हनुमकुंडा डिस्ट्रिक्ट इन दोनों को जो संदेश गया है मुझे लगता है कि उसमें सबसे महत्वपूर्ण रोल अगर कोई करेगा तो आप सब लोग.
2: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులను పరిశీలించారు. 1,000 crore వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలు అందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని అన్నారు.
5: ऑल इंडिया सब मेडिकल साइंसेज बीवी नगर ने लगभग 64 करोड़ की ग्रांट्स रिसर्च के लिए यहां सैंक्शन हुए हैं और 129 प्रोजेक्ट्स काम चल रहा है।

0: 1,156 publications. This is now a full-fledged patient care center, at the same time research center that we have to understand.
1: తాడేచెర్ల బొగ్గు గనిని సింగరేణి కాలనీ సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మొదటిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. తాడేచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మెగా రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాగునీరు, ధాన్యం కొనుగోలు, యంత్రీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తనను హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా నియమించినందుకు కార్మిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్మికులకు రావలసిన పెండింగ్ బకాయిలను కార్మిక సంఘాల ఎన్నికల లోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYNE ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలినినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో సహా అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలినినో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను శాస్త్రీయంగా నిర్వహిస్తూ సాగుకు అవసరమైన ఎరువులను సమృద్దిగా అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి, నూతన VBGRAMJI చట్టంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
2: జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, మా పంచాయతీల శాఖలో ఉన్నటువంటి ఇతర 5 విభాగాల అధికారులతోటి సమన్వయం చేయడం కోసం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడానికి మరి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
1: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన Zone 1A, Zone 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ 2 జోన్ల పరిధిలో అభివృద్ది పనుల కోసం పురపాలక శాఖ 7,345 కోట్ల రూపాయలకు పైగా నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో భూసేకరణ వ్యయాన్ని మినహాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ది ప్రాజెక్టు మొదటి విడత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఉస్మాన్ సాగర్, నార్సింగి, ఎస్టీపీ పరిసరాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను సందర్శించారు. వరద నివారణ చర్యలు, మురుగునీటి శుద్ది ప్రక్రియల అనుసంధానము, భూ అభివృద్ది, మౌలిక వసతుల ప్రణాళికలపై ప్రధానంగా సమీక్షించారు. మూసా, ఈసా నదుల మధ్య ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ సంగమం వరకు మెరుగైన అనుసంధానము, స్థిరమైన పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించారు ని అధికారులకు సూచించారు. పారిశ్రామిక కార్మికులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గడ్డం వివేక వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి ప్రారంభించారు. బుర్దీపాడ్ నారాయణకేళ్లలో 47 కోట్ల రూపాయలతో నిర్మించే ఏటీసీ భవనాలకు భూమి పూజ చేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ పోడు వ్యవసాయ భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వివిధ మండలాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సోమశిరలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్తో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఒక్కో గ్రామానికి చెందిన రైతుల సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. హైదరాబాద్ అమరవీరుల స్మారక

0: చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు క్షేత్రస్థాయి ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశానికి 1969 నాటి ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాలు, కుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకారులకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, ఉచిత వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు, నెలవారీ పెన్షన్ అందించాలని ప్రతినిధులు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉద్ఘోషః ఏకవింశతి శతాబ్ద్యాః నూతన భారతం వికసిత రాష్ట్రనిర్మాణస్య లక్ష్యం ప్రతి ద్రుతగత్యా అగ్రేసరతి. మెల్బోర్న్ నగరే భారతీయ సముదాయస్య భవ్యం సమ్మేళనం చాసౌ సంబోధయతి. భారత్ ఆస్ట్రేలియా దేశయోః మధ్యే రక్షా సురక్షా సహయోగాయ ఐతిహాసికం సంయుక్త ఘోషణాపత్రం హస్తాక్షరితం. అనేన సహైవ ఆస్ట్రేలియా దేశస్య యురేనియం ధాతోః దీర్ఘకాలిక ఆపూర్తేః మహత్వపూర్ణ సంధిః అపి నిష్పాదితః. ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణనేన భువనేశ్వరే గభీర సముద్ర మత్స్యపాలన సంపదః శాశ్వత ఉపయోగాయ రాష్ట్రియాభియానస్య విహితం విధివత్ అనావరణం. రాష్ట్రియశిక్షానీతేః అంతర్గతం వయస్క సాక్షరతా మానదండానవాప్య ఉత్తరాఖండ రాజ్యం దేశస్య పూర్ణ సాక్షర రాజ్యానాం గౌరవపూర్ణ సూచ్యాం సమ్మిళితం. ప్రవృష్టావత్ కృత్స్నేహి దేశే వ్యాప్తా దిల్ల్యాం విగతరాత్రికాలాత్ అశ్రాంత వృష్ట్యా సామాన్య జనజీవనం అత్యంతం బాధితం. అపి చ భారత్ ఇంగ్లాండయోః మధ్యే పంచ క్రీడాత్మికాయాః చతుర్థీ అంతారాష్ట్రియ ప్రతిస్పర్ధా అద్య రాత్రౌ తావత్ 10 వాదనే క్రీడిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధో వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసే విశ్వసితి.
2: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై.
1: విగత ద్వాదశ వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హ్యాట్రిక్ ఇతి విజ్ఞాపత్ పయతా తేన ప్రతిపాదితం యత్ ఏషః ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబంధానాం ఊర్ధ్వగామితాం సూచయతి. అత్రావసరె ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రి ఎంథనీ అల్బనీజ్ ఇత్యసావపి తత్ర ఉపస్థితః ఆసీత్. తేన తత్రత్యం జన ఉత్సాహం దృష్ట్వా ఏషా సహభాగితా దృఢతరా ఇత్యుక్తం. అస్మాత్ పురా ఉభయోః దేశయోః నేతృభ్యాం మెల్బర్న్ నగరె తృతీయే భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనే భాగం గృహీత్వా శిష్ట మండల స్తరీయా ద్విపాక్షికీ వార్తా విహితా. హింద ప్రశాంత క్షేత్రే శాంతిం స్థిరతాం చ స్థాపయితుం ద్వాభ్యాం నేతృభ్యాం రక్షా సురక్షా సహయోగ సంయుక్త ఘోషణాపత్రే హస్తాక్షరం విహితం.
2: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో

0: दृश्यते। अन्ताराष्ट्रिय पिकलबॉल क्षेत्रे विख्यातः हर्ष मेहता अस्मिन् प्रतिनिधित्वं विधास्यति। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंडयोः मध्ये प्रचलन्त्याः पञ्च क्रीडात्मिकायाः 20-20 श्रृंखलायाः चतुर्थी अन्ताराष्ट्रिय प्रतिस्पर्धा अद्य रात्रौ 10 ब्रिस्टल नगरस्य काउंटी ग्राउंड क्रीडांगणे क्रीडिष्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా. నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: ఇప్పుడు మీరు BED స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని మిసెస్ కె ఉమాదేవి వివరించారు.
5: బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు, వీటిని కోకరికులర్ యాక్టివిటీస్ అని కూడా పిలుస్తారు. సాధారణ విద్యలో సహపాఠ్య ప్రణాళికా కార్యక్రమాలను అదనపు పాఠ్య ప్రణాళికా కార్యక్రమాలు అని కూడా పిలిచేవారు. ఎందుకనగా ఇటువంటి కృత్యాలు పాఠ్య ప్రణాళికలో భాగం కావని ఊహలు ఉండేవి. కానీ ఈరోజు సాధారణ మరియు ప్రత్యేక విద్య పాఠ్య ప్రణాళికలతో పాటు సహపాఠ్య ప్రణాళికలు కూడా ఒక భాగంగా మారాయి. ఇవి వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ కృత్యాలలో దృశ్య మరియు ప్రదర్శనా కళలు, క్రీడలు మరియు ఆటలు, యోగా మరియు విరామ సమయ కృత్యాలు ఉన్నాయి. ఇవి నేడు జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా అభివృద్ధి చేయబడుతున్నాయి. అంతేకాక మానసిక వికలాంగులకు అవకాశాలు కల్పించుటకు, వారిలో గల ప్రతిభను గుర్తించుటకు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయుటకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మానసిక వికలాంగులలో ఈ సహపాఠ్య కృత్యాల వలన సృజనాత్మకత, సంజ్ఞానాత్మకత, సాంఘిక సంభాషణల నైపుణ్యాలు మరియు ఉపాధి నైపుణ్యాలు పెరగడానికి ఎంతైనా అవకాశం ఉంది. సహపాఠ్య కృత్యాలను నేర్పించేటప్పుడు ప్రతి క్షేత్రంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు మరియు పిల్లలకు తమ అభిరుచి ప్రకారం కృత్యాన్ని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. మానసిక వికలాంగులను ఇతర విద్యార్థులతో పోల్చినట్లయితే విరామ సమయం ఎక్కువగా ఉంటుంది. వీరికి విద్య అనేది తరగతి గదిలోనే పరిమితం కాక తరగతి బయట కూడా ఉండాలి. వీరికి గల అధిక విరామ సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించేలా నేర్పించకపోతే వారు పెరిగే కొద్దీ సమస్యలు అధికమవుతాయి. పోవర్ట్ గార్డ్నర్ పిల్లల్లో 8 రకాలైన ప్రజ్ఞలను పేర్కొన్నారు. వాటిని ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవచ్చు: భాషా ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక ప్రజ్ఞ, విశ్లేషణా ప్రజ్ఞ, ప్రామాణిక ప్రజ్ఞ, అంతస్థ వ్యక్తిగత ప్రజ్ఞ, ప్రకృతివాద ప్రజ్ఞ. ఆయన అభ్యసన సమస్యలు గల పిల్లల బోధకులను, ఆ పిల్లలలో దాగి ఉండే ఇతర సమర్థతలను కూడా చూడాలని కోరడం జరిగింది. అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క కృత్యమునందు అధిక ఆసక్తి, వారిలో మేధాశక్తిని పెంపొందించేందుకు

అస్పష్టతను చూపడం జరుగుతుంది. మానసిక వైకల్యం గల వారికి దృశ్యకళలయందు శిక్షణ ఇచ్చిన వారు నిష్ణాతులు అవుతారని మనకు చరిత్ర చెబుతుంది. దృశ్యకళలు అనగా వివిధ రకాలైన రంగులు, ఆకృతులు మరియు అల్లికలు మొదలగు వాటిలో వారు సృజనాత్మకంగా తయారు చేసిన వాటిని గురించి వారిని అభినందించాలి. అంతేకాక వారు తయారు చేసే వస్తువులు ఉపయోగించే విధంగా తయారు చేయుటకు వారిని తగినంత ప్రోత్సహించాలి. సాధారణంగా దృశ్య నైపుణ్యాలను మాధ్యమంగా ఉపయోగించే పెయింటింగ్, క్రాఫ్ట్, స్కల్ప్చర్, నేతపని, కుండలు చేయుట మొదలగునవి. సాధారణంగా ఈ పిల్లలు వారు తయారు చేసిన వస్తువులను ఇతరులు చూసి గుర్తించి అభినందించాలని భావిస్తారు. అదేవిధంగా మానసిక వికలాంగులు కూడా భావించడం జరుగుతుంది. అయితే వీరికి నేర్పించే అంశాలను చిన్న చిన్న సోపానాలుగా చేసి ఎక్కువ సమయం కేటాయిస్తే వారు తప్పకుండా నేర్చుకుంటారు. ఈ కృత్యాలకు ప్రణాళికను ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ప్రతి కృత్యము సరి అయిన విధంగా ప్రణాళికాబద్ధంగా బోధించేటప్పుడు దృశ్య, శ్రవణ, స్పర్శ మరియు శారీరక ప్రక్రియలు మరియు సూచనలు సులభమైనగా ఉండాలి. దృశ్య సంకేతాలు అంటే, ఏదైనా కొత్త కృత్యాన్ని మనం పరిచయం చేస్తున్నప్పుడు మొదట మనము దానిని చేసి చూపించాలి. దీని ద్వారా పిల్లవాడు ఏమి చేస్తున్నారో గమనించుటకు అవకాశం ఏర్పడుతుంది. వినికిడి సంకేతాలు అంటే, శబ్ద వివరణ పునరావృతం చేయడం మరియు సరళమైన చిన్న చిన్న సోపానాలు సూచనాకృత్యాలు ఇచ్చినట్లయితే పిల్లలకు సమాచార వినిమయం మరియు సమీక్ష అందించబడుతుంది. స్పర్శ సంకేతాల కృత్యాలు మానసిక వికలాంగులకు కష్టతరమైనవి. మనము ప్రత్యేక సమూహాల పిల్లలకు కృత్యాలు ఏ విధంగా అందించాలి అనేది ఇప్పుడు గమనిద్దాం. ముఖ్యంగా క్రియాత్మక సమర్థతలను, అభివృద్ధి దశలను మరియు వారికి గల వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మొదట, పిల్లల వయస్సు 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు పిల్లలు అధిక సమయం ఆటలాడుకుంటూ వారిలో వారే ఆనందిస్తూ ఉంటారు. కనుక ఈ కృత్యాలు అనేవి స్నేహపూర్వకంగాను మరియు సమాజ సహజ వాతావరణానికి దగ్గరగా ఉండాలి. వివిధ రకాలైన పదార్థాలను పర్యావరణం నుండి సేకరించాలి. అవి హానికారకములు కావని, విషపదార్థాలు కావని మరియు పిల్లలు సులభంగా వాటిని ఉపయోగించుకుంటారని నిర్ధారించుకోవాలి. సాధారణంగా ఈ వయస్సులో వారికి తగిన కృత్యాలు అంటే, కాగితాలు చింపుట, దొర్లించుట, కుచ్చుట, అంటిచ్చుట, వేళ్లతో కాని, పాదాలతో కాని ముద్రలు వేయుట మరియు స్ప్రే పెయింటింగ్, అంతేకాక వివిధ రకాలైన నమూనాలతో అచ్చులతో ముద్రలు వేయుట, ఉదాహరణకు ఆకులు, కూరగాయలు, దూది మరియు స్పంజ్ ఉపయోగించి కృత్యాలు చేయడం. క్రియాశీలత గల ఉపాధ్యాయునిగా ప్రతి కృత్యము ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు కావలసిన మార్గదర్శకాలను ఇప్పుడు మనము పరిశీలిద్దాం. స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలని ఎక్కువగా ఉపయోగించాలి. అంటే, పాత పేపర్లు, ఆకులు, పువ్వులు, కొబ్బరిపీచు, జనపనార, దూది, స్పంజి, బట్టముక్కలు, గవ్వలు, ఇసుక మొదలగునవి. వీటిని మనము సేకరించేటప్పుడు పిల్లలను కూడా ప్రోత్సహించాలి. అందువలన వారిలో పరిశీలన మరియు అన్వేషణ నైపుణ్యాలు అధికంగా పెరుగుతాయని గమనించవచ్చు. ప్రతి కృత్యాన్ని చిన్న చిన్న సోపానాలుగా చేసి వాటిని చేసి చూపించాలి. అవసరాన్ని బట్టి పిల్లవానికి భౌతికంగా కానీ శాబ్దికంగా కానీ మార్గదర్శకం చూపించాలి. పిల్లలను జట్లు జట్లుగా విడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల వారికి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండుట, ఇతరులతో కలిసి క్రొత్త అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అద్దకము వంటి కృత్యాలు చేయినప్పుడు ఉపయోగించే వస్తువులు అంటే రంగులు మొదలగునవి ఒంటిపైన, బట్టలపైన పడకుండా ఉండుటకు
యాప్రాన్ వంటి

ధరించే విధంగా వారిని ప్రోత్సహించాలి. హానికరమగు లేదా మొనతేలిన వస్తువులను మానసిక వికలాంగులైన పిల్లలకు ఇవ్వకూడదు. వాటిని నోట్లో పెట్టుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్యము చేయినప్పుడు ప్రతి ప్రయత్నమును మనము మెచ్చుకుంటూ ఉండాలి. దీనివలన వారి ధ్యాస నిరంతరం స్థిరంగా ఉండేలా ఆసక్తిని పెంచుకుంటారు. ఖచ్చితమైన ఆకృతి, భావన మరియు పరిపూర్ణత రావాలని ఈ పిల్లల విషయంలో మనం పట్టుపట్టకూడదు. అది పిల్లల సమర్థతను బట్టి వారిని కృత్యాలు చేయనివ్వాలి. ఇక్కడ మన ధ్యేయం పిల్లలు ఆ కృత్యాన్ని చేయుటలో పాల్గొనేలా చేయడమే కాని ఫలితాల పరిపూర్ణత కాదు. పిల్లలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలా పెట్టి చుట్టుప్రక్కల వారినందరినీ పిలిచి వారు ఆ పిల్లలను మెచ్చుకునే విధంగా చెయ్యాలి. దానివల్ల పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉండడమే కాక ఆసక్తిని కూడా పెంచుతుంది. పిల్లలు చేస్తున్న పనికి ఉపయోగించే పదార్థాల పేర్లు, రంగు, ఆకృతి, సైజు పిల్లవానికి మరలా మరలా మనం చెబుతూ ఉండాలి. పనిలో నైపుణ్యాన్ని సాధించుటకు అనేక అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే మానసిక వికలాంగులకు ధ్యాస తక్కువగా ఉంటుంది. అంతేకాక శారీరకంగా కూడా వీరు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రదర్శనా కళలు అనగా భావాలు, భావనలు, ఆలోచనలు, అభిప్రాయాలు మరియు సామర్థ్యాలు డ్రామా, నాట్యము, కదలికలు, సంగీతము ద్వారా భావీకృతం చేసే మాధ్యమాలు. సాధారణంగా ఈ ప్రదర్శనలు ఏదైనా ఒక మాధ్యమం ద్వారా కానీ లేదా రెండు అంతకంటే ఎక్కువ ద్వారా కానీ నేర్చుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ పిల్లలకి తబలా వాయించడంలో అధిక ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దీని ద్వారా వారికి ఫిజికల్గా కూడా శారీరకంగా కూడా మనము వ్యాయామం చేయించిన వాళ్లం అవడమే కాక ఆ శబ్దాలకు అనుగుణంగా వారు శరీరం మొత్తాన్ని కదలించడం జరుగుతుంది. మానసిక వికలాంగులకు ప్రదర్శనా కళల ప్రాముఖ్యత ఎందుకు? శైశవ దశ నుండి కూడా పిల్లలు సంగీతము వింటూ ఉంటారు. దానికి అనుగుణంగా కదలికలు ప్రదర్శించడం మనం గమనించవచ్చు. సాంప్రదాయకంగా మనము అన్ని మతాలలో కూడా మన పూర్వీకుల నుండి శ్లోకాలు, కథలు, పాటలు విని ఆనందించే సౌలభ్యం మనకు కల గొప్ప సాంస్కృతిక వారసత్వంగా చెప్పవచ్చు. మానసిక వికలాంగులు ఇందుకు మినహాయింపు కాదు. వారు వారికి వచ్చిరాని మాటలతో ఆ శ్లోకాలకు అనుగుణంగా వారు శబ్దాలను చేయడం జరుగుతుంది. అంటే వారిలో కొంత ఏకాగ్రత ఏర్పడినట్టేగా ప్రదర్శనా కళలు అనేవి మానసిక వికలాంగులకు అధికంగా ఉపయోగపడుతుంటాయి. అది ఏ విధంగానంటే సంజ్ఞానాత్మక నైపుణ్యాలు, చరిత్ర మరియు పురాణాలను గురించిన నైపుణ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. ప్రస్తుత సాంఘిక స్థితులను గురించిన అవగాహన కూడా ఏర్పడుతుంది. భావోద్వేగాల వ్యక్తీకరణ, వీటిని మనము సాధారణంగా టీవీలో వచ్చే సీరియల్స్ను గమనించి కోపము, శాంతము, పాటలు పాడేటప్పుడు నాట్యం చేయుట వంటివి వీరిలో మనము గమనించవచ్చు. వీరిలో అనుకరణా ధోరణి అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది. చాలక సామర్థ్యాల అభివృద్ధి మరియు ఉద్దీపన, స్థూల మరియు సూక్ష్మచాలక అభివృద్ధి అంతర్గత సామర్థ్యాలు మరియు నైపుణ్యాల వ్యక్తీకరణ అనేది వీరు వెంటనే చేస్తూ ఉంటారు. చికిత్సా విలువ వ్యక్తీకరణ కూడా వీరికి ఎంతో అవసరం. దృశ్య ప్రదర్శనా కళల కార్యక్రమాల నిర్వహణ మరియు సమన్వయము, దీనిని సాధించుటకు అవసరమైన సమర్థతలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. శిక్షకులు మరియు విద్యార్థుల మధ్య సమన్వయం ఉండాలి. పిల్లల మానసిక స్థితిని బట్టి వారికి మనము శిక్షణను అందించాలి. అంతేకాని ఇతర తరగతులలో మాదిరిగా అదే సమయానికి ఆ సబ్జెక్టే చెప్పాలని పట్టుపట్టకూడదు. వారి అభిరుచిని ఎంచుకొని వారు సంగీతము అనుకుంటే సంగీతము, లేదా యోగా అనుకుంటే యోగా, లేదా డ్రామా, వారి ఇష్టం మేరకే మనము వారికి శిక్షణను అందించాల్సి ఉంటుంది. లేనిచో వారు ఏకాగ్రతను కోల్పోవడము లేదా
అక్కడ ఉన్న వస్తువులను

0: విసిరివేయడం జరుగుతుంది. పరిశ్రమలు, వాణిజ్య, ప్రైవేటు రంగాల వారిని సంప్రదించి పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను గురించి మనము దగ్గరగా ఉండి పిల్లలకు నేర్పించాలి. మానసిక వికలాంగులు తమను తాము టీవీల్లో, వార్తాపత్రికల్లో చూసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కనుక మీడియాను మరియు ప్రచారం చేసే వ్యక్తులను మంచి కవరేజీల కోసం మనము సంప్రదించాలి. పాఠశాలలో దృశ్య మరియు ప్రదర్శనా కళల తరగతులు ఎల్లప్పుడూ జరగాలి. టీచర్లందరూ, విద్యార్థులు భాగస్వామ్యం వహించాలి. కనుక తరగతి టైం టేబుల్లో ఈ అంశాలన్నీ ముఖ్యంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఇంతవరకు మీరు బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు అనే పాఠం బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి మిస్సెస్ కె ఉమాదేవి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏంద్రా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా ఉంటే?
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకుని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడుల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడుల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు ఈ పంటలో

0: సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్సియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13:45 లేదా 3:19 లేదా 20:20:20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఎండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఇంతవరకు మీరు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు కదా. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మా ప్రియమైన రైతు సోదరులకు మరోమారు గుర్తు చేస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు 7:15 అంటే వార్తల అనంతరం ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొని రైతులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరి అయిన సలహాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి. 040, ఇది ఎస్టీడీ కోడ్, 2324085523, 2324085853. ఈ ఫోన్ నంబర్లకు ఎస్టీడీ కోడ్ జత చేసి మీ సందేహ నివృత్తికై సమాధానాలు పొందవచ్చు.

ఇప్పుడు వినండి. ఆంధ్రకేసరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఆరుద్ర సాహిత్యం సత్యం సంగీత సారథ్యంలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయ్ ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం

0: రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ లగ్భగ 64 కరోడ్స్ గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహా శాంక్షన్ హుయే హై ఔర్ 129 ప్రాజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజెడ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
0: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు

0: జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇల్లు వాకిలి. ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి ప్రియమైన శ్రోతలకు అలాగే రైతన్నలకు స్వాగతం. ఈనాటి అంశం మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ. ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరియైన సలహాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040, ఇది ఎస్టిడి కోడ్, 2324-0852, ఇంకొక నంబరు 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి సరియైన సలహాలు పొందండి.
1: రైతు సోదరులకు స్వాగతం. ఇప్పుడే మీరు మా వ్యాఖ్యాత వివరించక ఈరోజు అంశం విన్నారు కదా, అదే మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ. మరి ఈ అంశం గురించి క్షుణ్ణంగా, వివరంగా, సంపూర్ణంగా, సమూలంగా, సహేతుకమైనటువంటి సలహాలు సమాధానాలు ఇస్తారు రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు. మరి వీరు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనూష గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకు, అనేక పంటలు మన తెలంగాణ రాష్ట్రంలో విత్తుతున్నారు, ఇంకా ఈ నెల చివరి వరకు కూడా విత్తనం వేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో మొక్కజొన్న పంటను కూడా విత్తుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ మొక్కజొన్న పండించడం వల్ల లాభాలు, ముఖ్యంగా ఈ ప్రాధాన్యత గురించి, ఎందుకు పండించుకోవాలి, పండించుకొని ఎటువంటి ఆదాయాన్ని పొందాలి, ఆదాయం బాగా పొందగలమా, ఇటువంటి వివరాలతో ఈ ప్రాధాన్యత గురించి ముందుగా తెలియచేయండి.
2: మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలు 47% పౌల్ట్రీ పరిశ్రమలో, 13% ఆహారంగా, 13% పశుగ్రాసానికి మరియు 14% వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తుల ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 6% మొక్కజొన్నను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
1: మరి ఈ ప్రశ్నకు మీరు సమాధానం తెలియజేసే ముందు ఇక్కడ రైతు సోదరులు చాలా ఆసక్తిగా మనకు ప్రశ్న సంధించడానికి ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి?
3: కన్నగట్ల గ్రామం, ఆత్మకూరస్ మండలం, సూర్యాపేట జిల్లా అండి.
1: మరి నేరుగా సమాధానం ఇవ్వడానికి మీకోసం ఇక్కడ డాక్టర్ అనూష గారు ఉన్నారు. అంశం విన్నారు కదా మీరు?
3: విన్నాండి.
1: మరి మీ ప్రశ్న ఏంటో అడగండి.
3: నమస్కారం అండి.
2: నమస్కారం
3: మేడం గారు. ఈ సూర్యాపేట జిల్లా ప్రాంతానికి అనువైన మొక్కజొన్న రకాలు ఏంటి? అదే మాదిరిగా ఈ మొక్కజొన్న ఆశించే చీడ పీడలు, వాటి నివారణ చర్యల గురించి చెప్పండి.
1: మీరు అడగడమే రెండో ప్రశ్న చాలా విస్తీర్ణంగా చాలా పెద్ద ప్రశ్న అడిగారు. సరే, సమాధానం ఇస్తారు, వినండి. సూర్యపేటకు అనుకూలమైనటువంటి రకాలు అడుగుతున్నారు, ముందుగా తెలియచేయండి. మనం ఈ కార్యక్రమంలో సమూలమైన సమగ్రమైన సమాచారం మీరు నేను ప్రశ్నించగా మీరు అందిస్తూ ఉండండి.
2: ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన DHM 117, DHM 121, DHM 206 లేదా DHM

0: 182 రకాలని వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
1: అది సోమయ్య గారు, మీరు విన్నారు. సోమయ్య గారు మీ చిన్ని ప్రశ్నకు సమాధానం తెలియజేశారు. అయితే మీ పెద్ద ప్రశ్నలో ఇక్కడ ఉన్నట్టు ఈరోజు అంశం గురించి సంపూర్ణంగా వివరిస్తారు. వినండి రేడియోలో, మీతో పాటు రైతు సోదరులు ఉంటారు. అనుష గారు, మీరు ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ ఉన్నారు, మరిన్ని వివరాలు తెలియచేయండి. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎటువంటి విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు అనే ఆ ప్రశ్నకు సమాధానం తెలియజేద్దరు.
0: ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారుగా 2.82 లక్షల ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అయితే ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం మరియు రంగారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
1: చాలా చక్కగా వివరిస్తున్నారు. అయితే ప్రాధాన్యత క్రమంలో మీరు 47% కోళ్ళ పరిశ్రమ, 13% ఆహార పరిశ్రమ, 13% పశుగ్రాసాల కోసం, 14% పరిశ్రమల కోసం, 6% ఎగుమతి కోసం అని వివరించారు. మరి ఇటువంటి రకరకాలుగా మనం ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తిని మనం కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అనే వివరణ ఇచ్చారు. అయితే మరి ఎటువంటి లాభాలు వస్తాయి, లాభాలు రైతు సోదరులకు రావడం కానీ తర్వాత ఉత్పత్తి కానీ పెరగడం కానీ ఇటువంటి వివరాలు ఒక్కసారి తెలియచేయండి. ఈ మొక్కజొన్న పంటను సాగు చేయడానికి గల చక్కటి ఆలోచన చెప్పండి. ఎందుకు ఈ మొక్కజొన్నను సాగు చేయాలి రైతులు?
0: ఇందాక చెప్పినట్టు వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.
1: చెప్పండి.
0: వివిధ పరిశ్రమల్లో ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతము ఇథనాల్ ఉత్పత్తికి కోసం కూడా మొక్కజొన్న అనేది, మొక్కజొన్నకు అధిక డిమాండ్ ఉంది. ఇదివరకు వరి మరియు చెరుకును మాత్రమే వినియోగించేవాళ్ళు ఇథనాల్ ఉత్పత్తికి. బట్ మొక్కజొన్న పంటని సులువుగా పండించడం వలన మొక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తి కోసము ఎక్కువగా డిమాండ్ ఉంది.
1: చాలా చక్కగా మీరు వివరించారు. అయితే ఏ జిల్లాలో ఏ విస్తీర్ణం గురించి మీరు తెలియజేశారు. తర్వాత ఒక రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న స్పందించండి.
2: నమస్కారం రాజగోపాల్ గారికి, శాస్త్రవేత్త గారికినండి. నా పేరు శేషగిరిరావు.
1: చెప్పండి శేషగిరి.
2: నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను. అయితే నేను వినియోగదారుండి, రైతునైతే కాదు. నాకేంటంటే డౌట్, ఇప్పుడు మేము ఇయర్లీ వన్స్ ఈ బియ్యాలును పప్పులు కొంటాం సార్. అవి పాడవకుండా ఉండాలంటే పురుగు మందులు ఏమైనా కలపచ్చా అందులో, అంటే మనం వాడుకునే విధంగా పురుగు పట్టకుండా ఏమైనా మందు కలపడానికి అవకాశం ఉందా అడుగుతాం.
1: ఏంటి ధాన్యం మీద, బియ్యం కానీ జొన్నలు కానీ,
2: బియ్యము, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు,
1: ఈ అంశము కాకుండా మీకు చక్కటి సమాధానం తెలియజేయగలరు, ఎందుకంటే వీరు శాస్త్రవేత్త, రక్షణ కోసం మీరు ఏమైనా ఉంటే చెప్పండి.
0: విత్తనంని మనం గృహ అవసరాలకి వాడుకోవడానికి ప్రధానంగా వేపాకులని కోసిన తర్వాత నీడలో ఆరబెట్టి వేపాకులను కానీ లేదా యూకలిప్టస్ ఆకులను మరియు సీతాఫలం గింజల పొడిని కానీ లేకపోతే వసకమ్ములను కానీ విత్తనంతో పాటు కలపడం వల్ల పురుగులు ఆశించకుండా మనం జాగ్రత్త పడవచ్చును.
1: అది అండి శేషగిరిరావు గారు, మీరు సమాధానం విన్నారు. ఇక ఈరోజు అంశంలో భాగంగా మొక్కజొన్న పంట సమగ్ర సంరక్షణలో భాగంగా ఈరోజు అంశం మనం నడిపిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఈ ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, ముందుగా చీడపీడల గురించి, చీడపీడలను ఏ విధంగా గుర్తించాలి మన రైతు సోదరులకు తెలియజేయండి.
0: మొక్కజొన్నను ఆశించే ప్రధాన పురుగులు ఈ వానాకాలంలో కాండం తొలచు పురుగు, మచ్చల కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు ఆశిస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి నష్టపరుస్తుంది. అదే తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగులు మరియు పూతానంతర కాండం కుళ్ళు తెగులు కూడా మొక్కజొన్న పంటను ఆశించి నష్టపరుస్తాయి.
1: మరి వానాకాలంలో మొక్కజొన్న ఆశించే పురుగుల గురించి, చీడపీడల గురించి వివరించారు. ముందుగా ఈ కాండం తొలచు పురుగు ఏ విధంగా ఆశిస్తుంది, మరి కాండం తులుచు పురుగును ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా సస్యరక్షణ చర్యలు అంటే

0: నిర్వహణ పద్ధతులు, నివారణ పద్ధతులు, సమూల నిర్మూలన పద్ధతులు తెలియచేయండి.
1: ఈ మొక్కజొన్నలు ఆశించే కాండం తొలిచే పురుగు ప్రధానంగా పంట 10 నుంచి 20 రోజుల దశలో ఆశిస్తుంది. ఈ కాండం తొలిచే పురుగు పిల్ల పురుగుల మీద మీరు చారలను కూడా గమనించవచ్చును. అయితే ఈ కాండం తొలిచే పురుగు ముడుచుకున్న ఆకు నుంచి కాండంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది వెడల్పాటి రంధ్రాలు కూడా వరుస క్రమంలో గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పిల్ల పురుగులు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి గొడ్డు మొక్క లేదా డెడ్ హార్ట్గా మారుతుంది. అయితే ఈ పురుగు నివారణకి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వల్ల కాండం లోపల ఉన్న కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంటకు సంబంధించిన అవశేషాలు లేకుండా చూసుకోవాలి విత్తుకునే ముందు. అండ్ మరియు పురుగు ఆశించిన మొక్కలను తీసివేయాలి. అంతేకాకుండా మొక్కజొన్న చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్న పంటను వేసుకోవడం వల్ల కాండం తొలచు పురుగు అనేది జొన్న పంటకు ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత ఈ జొన్న పంటను తీసివేయాలి. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ట్రైకోగ్రామా కిలోనిస్ అనే పరాన్నజీవి కార్డులను ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. ఒకవేళ పురుగు ఉధృతి 20 నుంచి 25 రోజుల సమయంలో గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి మొక్కల సుడులలో వేసుకోవాలి. ఆఖరి పద్ధతిలో భాగంగా క్లోరాంట్నిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా ఫ్లూబెండియమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కాండం తొలచు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును.
0: మీరు సవివరంగా వివరిస్తున్నారు, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ప్రశ్న అడగండి.
2: నమస్కారం అండి, నా పేరు నవీన్ రెడ్డి అండి. నేను సూర్యాపేట జిల్లా మోతమల్లం సిరికొండ గ్రామం.
0: నవీన్ రెడ్డి గారు, మీకు స్వాగతం. మీరు రైతుల తరపున చక్కటి ప్రశ్న అడుగుతారు, మీరు అడగండి. మరి
2: నమస్కారం మేడం గారు.
1: నమస్కారం
2: మేడం. మీ మా మొక్కజొన్నలో ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా కంకులు గినేశాక ఎత్తుకున్న చెట్టు పూర్తిగా పక్వానికి రాకముందే పూర్తిగా నిలువున ఎండిపోతుంది మేడం. కంకులు పక్వానికి వచ్చాక వస్తుంది కదా, అట్లా కాకుండా కంకి దశలో కంకి కొద్ది వేసినాక పూర్తిగా చెట్టు మొత్తం పూర్తిగా ఎండిపోతుంది.
0: ఈ విధంగా మీరు గమనించారు, మరి ప్రశ్న అడగండి.
2: అదే గమనించాము, దాని నివారణకు ఏం చేయాలి? ఎందుకంటే మేము దానికి కొద్దిగా వేరు దగ్గర గనుక ఏమైనా ఉందని చూస్తే కొద్దిగా అక్కడ నల్లగా కనపడుతుందండి వేర్ల దగ్గర గనుక.
0: ఈ లక్షణాలను బట్టి మీరు ఏ పురుగు ఆశించే అవకాశం ఉంది వివరిస్తూ వారికి సస్యరక్షణ గురించి వివరించండి డాక్టర్ అనుష గారు.
1: మీరు చెప్పిన లక్షణాలు గమనించినట్లయితే అది పూతానంతర కాండం కుళ్ళు తెగులు. ఇది ముఖ్యంగా పూత దశ తర్వాత పొడి వాతావరణం మరియు బొట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆశిస్తుంది. ఈ మీరు చెప్పినట్లు మొక్క కాండం అనేది నిలువున ఎండిపోవడం మరియు ఆ కాండంని మీరు చీల్చి చూసినట్లయితే నలుపు రంగులో కూడా గమనించవచ్చు. అయితే ఈ తెగులు ఆశించకుండా ఉండాలి అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని 100 కిలోల పశువుల ఎరువులో కూడా వృద్ధి చేసి పంటలో వేసుకోవడం వల్ల ఈ తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ తెగులను తట్టుకునే రకాలైన DHM 117, DHM 121 రకాలని వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
0: అది నవీన్ రెడ్డి గారు సమాధానం తెలియజేశారు. మరి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. రైతుల తరపున చక్కటి ప్రశ్న అడిగారు మీరు. తర్వాత అంశంలోకి వెళ్దాము. మన తెలంగాణ రాష్ట్రంలో విత్తినటువంటి సమయం కూడా, ఎంతవరకు మనం ఈ మొక్కజొన్నను విత్తుకోవచ్చు, ఆ వివరాలు కూడా, అంటే ఈ జూలై మాసం చివరిదాకా విత్తుకోవచ్చా, ఒకవేళ విత్తుకోవాలంటే ఎటువంటి రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
1: మొక్కజొన్నని సాధారణంగా జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు వేసుకోవచ్చు. ఒకవేళ ఆలస్యం అయితే కనుక స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని

0: జూలై చివరి వారం వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన విభాగం వారు అభివృద్ధి చేసిన హైబ్రిడ్లైన డిహెచ్ఎం 117 కానీ, 121 కానీ, లేదా డిహెచ్ఎం 206 కానీ, లేదా డిహెచ్ఎం 182 రకాలని వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం.
1: తర్వాత కత్తెర పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది అని మీరు ముందుగా వివరించారు.

0: నివారించుకోవాలి, నివారణ చర్యలు కూడా తెలియచేయండి.
1: ఈ కత్తెర పురుగు ఆడపురుగు అనేది అడుగు ఆకులలో మరియు కాండం మీద గ్రుడ్ల సముదాయాన్ని పెడుతుంది. దీని నుంచి వెలువడిన పిల్ల పురుగులు తొలి దశలో లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎదిగిన లార్వాలు అయితే ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ ముదురు గోధుమ రంగు లార్వా మీద లార్వా దేహం మీద నల్లని చుక్కలను గమనించవచ్చు. అంతేకాకుండా తల మీద తలక్రిందులుగా ఉండే వయ్యాకరపు గుర్తును కూడా గమనించవచ్చును. అయితే ఈ పురుగు నష్టపరిచే విధానం గమనించినట్లయితే తొలి దశ లార్వాలు పత్రహర్తాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద పల్చటి పొరలాగా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎదిగిన లార్వాలు ఆకులను వెలుపల నుంచి లోపలి వైపు తినడం వలన ఈనెలను మాత్రమే మిగిల్చి ఆకులను మొత్తము తినివేస్తాయి. అండ్ మొక్క అంతా కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా పసుపచ్చని గుళికలి రూపంలో ఈ పురుగు యొక్క విసర్జితంని కూడా మనము గమనించవచ్చు. అయితే ఈ పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశ అనేది నెలలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వల్ల కోశస్థ దశలు పక్షుల బారిన పడి చనిపోతాయి. అంతేకాకుండా విత్తే ముందు సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సమ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విత్తిన వారం తర్వాత లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చడం వల్ల పురుగు యొక్క ఉనికిని గుర్తించవచ్చును. ఈ మొక్కజొన్నలో అంతర పంటగా పప్పు ధాన్యాలను కూడా వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య అనేది పెరిగి కొంతవరకు కత్తెర పురుగుని అదుపులో ఉంచుతాయి. ఇంకా ముఖ్యమైన గమనిక ఏంటంటే సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. పైరులో ఎక్కడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట కనుక 30 రోజుల లోపు ఉన్నప్పుడు ఈ కత్తెర పురుగును గమనించినట్లయితే వేప సంబంధిత మందులను అజాడిరక్టిన్ అనే మందును 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా బాసిల్లస్ తురింజియన్సిస్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు సులువైన పద్ధతి ఏంటంటే 9 పాళ్ల ఇసుకలో 1 పాలు సున్నంని కలిపి మొక్కల సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ ఇసుక రాపిడికి లార్వాలు అనేవి చనిపోతాయి. ఇంకా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ అనే మందు 0.3 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనిటోరామ్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే కనుక క్లోరాంట్రలిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజుల తర్వాత ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండదు. ఒకవేళ పురుగు ఉధృతిని గమనించినట్లయితే విషపు ఎరని సాయంత్రం వేళల్లో వేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 10 కిలోల తౌడుని 2 కిలోల బెల్లంతో తగినంత నీటితో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. ఈ విషపు ఎరని సాయంత్రం వేళల్లో వేసుకోవాలి. వేసుకునే ముందు 100 గ్రాముల థయోడి కార్బ్ అనే మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొక్కల సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చును. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు మొక్కల సుడ్లలో పడేటట్లుగా చూసుకోవాలి.
0: చాలా చక్కగా కత్తెర పురుగు నివారణకు సవివరమైనటువంటి వివరాలు అందజేస్తూ లోదుక్కులు, విత్తన శుద్ధి, లింగాకర్షక బుట్టలు వాడటం, అంతర పంటలైతే పప్పు ధాన్యాలను పండించుకోవడం, విషపు ఎరను తయారు చేసుకోవడం, ఇంత వివరంగా మీరు ఈ కత్తెర పురుగు నివారణ గురించి తెలియజేశారు. బాగుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం వింటున్నాము ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడటం అప్పుడప్పుడు పడతాయి, ఒక్కోసారి పడవు, ఇటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాతావరణంలో మనం ఉన్నాము. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఈ చీడపీడలు రావచ్చు? ఒకవేళ పేరుబంక లాంటి ఈ పీడ ఏమైనా వస్తుందా ఈ మొక్కజొన్నకు? ఒకవేళ నష్టపరుస్తుందా ఉంటే ఒకవేళ ఆ పేనుబంక ఏ విధంగా వస్తుంది, కారణాలు, తర్వాత ఏ విధంగా గుర్తించాలి, తర్వాత నివారణ చర్యలు తెలియచేయండి.
1: ఈ పంటకి కనుక బెట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా

0: పంటని ఆశించి నష్టపరుస్తుంది. ఈ పేనుబంక ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి పొడవైన కాళ్ళను కలిగి అండాకారంలో ఉంటాయి. ఈ పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి మరియు కాండం నుండి రసాన్ని పీలుస్తాయి. రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేవి పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాకుండా మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. సహజంగా ఈ పేనుబంకని మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు మరియు సిర్ఫిడ్స్ అదుపులో ఉంచుతాయి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి కానీ లేదా ఎసిఫేట్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చును.
1: చివరగా తెలియచేయండి, ఈ పూత అనంతరం కూడా కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. అలాగే ఒక రైతు కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది, కొంత సమాచారం సమాధానంగా తెలియజేశారు. మరి సంపూర్ణమైనటువంటి వివరణ ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగులు గురించి వివరించండి.
0: ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగులు అనేది ప్రధానంగా పొడి వాతావరణం మరియు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆశిస్తుంది. మొక్క పూత అనంతరము కాండం అనేది నిలువుగా ఎండిపోవడము మరియు కాండంని చీల్చి గమనించినప్పుడు బెండులాగా అయిపోయి కాండం అనేది కుళ్ళిపోయి నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ తెగులు నివారణకి ఇంతకుముందు చెప్పినట్టు ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ట్రైకోడర్మాని పశువుల ఎరువులో కలిపి వృద్ధి చేసుకొని వరుసగా 3 నుంచి 4 సంవత్సరాలు భూమిలో కలపడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుంచి మొక్కజొన్న పంటని రక్షించుకోవచ్చును.
1: తర్వాత మీరు ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్ర దర్శనం కూడా చేస్తుంటారు, మీరు గమనిస్తూ ఉంటారు ఏ తెగులు వస్తున్నాయి, ఏ చీడపీడలు వస్తున్నాయని కూడా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆశించే తెగులు ఏ విధంగా ఉంటాయి మీరు గమనిస్తూ ఉంటారు, ప్రధానమైనటువంటి తెగులు ఏవి, వాటి గురించి కూడా వివరణ.
0: ప్రధానంగా ఎండు తెగులు, అంతేకాకుండా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు, మరి ఇంతకుముందు తెలిపినట్టుగా పూతానంతర కాండం కుళ్ళు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. ఈ ఆకు ఎండు తెగుళ్ళు అనేవి 2 రకాలు ఉన్నాయి. టర్సికమ్ ఆకు ఎండు తెగులు వలన పొడవైన ఆకుల మీద పొడవైన కోలాకారపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. అదేవిధంగా మేడిస్ ఆకు ఎండు తెగులు ఆశిస్తే గనక ఆకుల మీద చిన్న చిన్నగా కోలాకారంలో ఉండే ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు అనేవి గమనించడం జరుగుతుంది. అయితే ఈ ఆకు ఎండు తెగులు ఆశించినట్లయితే మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే లక్షణాలు గమనించినట్లయితే కనుపుకు దగ్గరగా ఉండే ఆకు తొడిమ మరియు కాండం మీద గోధుమ నుంచి నలుపు రంగు మచ్చల్ని గమనించవచ్చు. అంతేకాకుండా కనుపు దగ్గర కణజాలం నీటిలో తడిచినట్లు కనిపిస్తుంది. మరి ఈ కాండం నుంచి, ఈ తెగులు ఆశించిన కాండం నుంచి కుళ్ళిన కోడిగుడ్డు వాసన కూడా గమనించవచ్చును. అయితే ఈ కాండం కుళ్ళు తెగులు నివారణకి బ్లీచింగ్ పౌడర్ను 1 కిలోల చొప్పున మొక్క మొదళ్ళ దగ్గర 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో అందించాలి. ఒకవేళ పైరులు అక్కడక్కడ గనక ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ దగ్గర పోయడం వలన ఈ తెగుల నుండి పంటని కాపాడుకోవచ్చును.
1: తర్వాత మీరు అంతర పంటలు వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు తెగుళ్లను అరికట్టవచ్చని ఓ సందర్భంలో వివరించారు. మరి ఏ ఏ అంతర పంటలు వేసుకుంటే ఈ తెగుళ్ళ నివారణకి, ఏ తెగుళ్ళు నివారణకి ఏ అంతర పంటలు వేసుకుంటే ఈ మొక్కజొన్న పంటకు అనుకూలంగా ఉంటుంది తెలియచేయండి.
0: మొక్కజొన్నలో ప్రధానంగా కంది కానీ లేదా వేరుశనగ కానీ వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య అనేది పెరుగుతుంది. మిత్ర పురుగుల సంఖ్య పెరగడం వలన పురుగులని అదుపులో ఉంచుతాయి.
1: తర్వాత శాస్త్రవేత్తలు మీలాగే అదే పనిగా పంట మార్పిడి చేసుకోండి, పంట మార్పిడి చేసుకుంటే కొన్ని తెగుళ్లను నివారించవచ్చు, అలాగే సారవంతమైన నేలను తయారు చేసుకోవచ్చు, చక్కటి పంటను పండించుకోవచ్చు అని వివరిస్తుంటారు. మరి మీరు ఏ విధంగా ఈ రైతు సోదరులకు ఈ

0: మార్పిడి గురించి సిఫారసు చేస్తారు ఒకసారి తెలియచేయండి.
1: ఈ పంట మార్పిడి చేయడం వల్ల వివిధ రకాల పురుగులు అనేవి, పురుగుల నుంచి మనం పంటల్ని కాపాడుకోవచ్చు. ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పప్పుధాన్యాలు కానీ, పప్పుధాన్యాల తర్వాత జొన్నలు సజ్జలు కానీ వేసుకోవడం వల్ల ఒక పంటని ఆశించిన పురుగులు అనేవి ఇంకో పంటని ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ పంట మార్పిడిలో భాగంగా మొక్కజొన్న తర్వాత కానీ, ప్రత్తి తర్వాత కానీ, ఈవెన్ వరి తర్వాత కానీ పప్పుధాన్యపు పంటలను వేసుకోవడం వల్ల నత్రజని అనేది నేలలో స్థిరీకరింపబడుతుంది. కాబట్టి నేల అనేది సారవంతం అవుతుంది. అంతేకాకుండా పురుగులే కాకుండా వివిధ రకాల శిలీంధ్రాలు కూడా నేలలో ఉండి పంట వేసినప్పుడు ఆశిస్తాయి. కాబట్టి పంట మార్పిడి చేసుకోవడం వల్ల వివిధ రకాల తెగుళ్లను మరియు పురుగులని కూడా రాకుండా మనం జాగ్రత్త పడవచ్చును.
0: ఇలాగే పచ్చి రొట్టె ఎరువులు కూడా తయారు చేసుకొని పచ్చి రొట్టెకు సంబంధించిన పంటలు పండించి ఈ మొక్కజొన్న బాగా పండించాలంటే, ఈ భూమిని సారవంతం చేసుకోవాలంటే పచ్చి రొట్టె ఎరువులు కూడా మనం తయారు చేసుకోవాలా, పండించుకోవాలన్నారు ముందుగా. మరి ఈ పచ్చి రొట్టె యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ మొక్కజొన్నకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది వివరించండి.
1: జనుము మరియు జీలిగ పంటలని పంట కోత అనంతరము వేసవి కాలంలో కానీ వేసుకోవడం వల్ల నేల అనేది, జనుము పచ్చి రొట్టె ఎరువులు పూత దశకు వచ్చిన తర్వాత నేలలో కలియదునడం వల్ల నేల సారం పెరుగుతుంది. అంతేకాకుండా వరి కూడా వేసే ముందు కూడా ఈ జనుము జీలుగా వేసుకొని పూత దశలో నేలలో కలియదునడం వల్ల భూమి సారవంతం అవుతుంది.
0: తర్వాత ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో జీవ నియంత్రణ ఎరువులు వేసుకోవాలి, వాడాలి, పంటలు రక్షించుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఇటువంటి సందర్భంగా ప్రత్యేకంగా ఎటువంటి జీవ నియంత్రణ ఎరువులు, ఈ మందులను పిచికారి చేయడం కానీ ఈ మొక్కజొన్నకు మనం పాటిస్తే ఈ పంట బాగుంటుంది, చక్కటి ఉత్పత్తి ఆదాయాన్ని పొందవచ్చు, ఒక్కసారి వివరించండి.
1: అయితే ప్రధానంగా పూత అనంతర కాండం కుళ్ళు తెగులు అనేది మొక్కజొన్నలో ఆశిస్తుంది. కాబట్టి పంట విత్తే ముందు ట్రైకోడర్మా వీడే అనే శిలీంధ్రాన్ని 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగులు రాకుండా జాగ్రత్త పడవచ్చును. అంతేకాకుండా జీవ సంబంధిత మందులైన బాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లేదా మెటారేసియం అనెసెప్లియా అనే మందు లేదా నోమరేరియా రెలే అనే మందు 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవడం వల్ల మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చును.
0: ఈరోజు మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ అంశం గురించి మాట్లాడుతూ, అలాగే ముందస్తుగా సోమయ్య గారు రైతు, ఆయన చాలా పెద్ద ప్రశ్న వేశారు ఈ అంశం గురించి. ఆయన కూడా సస్యరక్షణ, చీడపీడలు ఏమొస్తాయి, ఈ చీడపీడలను ఏ విధంగా నిర్వహించుకోవాలన్న ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు అనుబంధంగా అనుకూలంగా తర్వాత మేము ఇచ్చినటువంటి ఈ అంశం చక్కగా మీరు మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు అనుష గారు.
1: ధన్యవాదాలు.
2: విన్నారు కదా మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనుష గారు తెలియచేసిన సమాధానాలవి. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కె సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా. మరి నమస్కారం సార్.
2: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికీ కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈ రోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు గాని ఆవులు గాని లేకపోతే గేదెలు గాని చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటా పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మ జీవులనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు గాని ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా, ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు గాని ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్ లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతా ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఇక్కడ కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతా ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతా ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్ లో అయితే రసాయన

ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ గానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు, వాళ్ళ ఇంట్లో గానీ వాళ్ళ పిల్లలకు గానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే కాబట్టి వాళ్ళు తింటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్న చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అన్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలా మంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు గాని అడవి పందులు గాని వాటిని ముట్టుకోవు కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలీదున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలీదున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి. కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది, మొత్తం మీద 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతా ఉంది,
మనకు భూమి టెంపరేచర్

0: పిక్చర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర అంటే మనకి పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గర ఏమో 35 డిగ్రీలు ఉంటే మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాధం లేకుండా ఉన్నది అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తా ఉంది. వాతావరణం టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచర్ నేను చెప్పేది, భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండి వేసేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతా ఉంటది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ లో అనుకున్నాం మనం మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువుల ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు గాని తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేరుల్లో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా ఇవి అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతు సోదరులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరు వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలుగా గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి, ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటది. కాబట్టి అది చాలా శ్రేష్టమైంది, మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాషు ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్లు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాలో మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహన వేగవంతం కావడంతో పాటు ఆర్థిక సహకారం మరింతగా పెంపొందిందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్లో జరిగిన ఈ వేడుకలో స్పోర్ట్స్ వర్సిటీ వెబ్సైట్ లోగోను పీటీ ఉషతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 8వ ఖేలో ఇండియన్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. 1993లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవని, మోదీ హయాంలో కుగ్రామాలకు సైతం రోడ్లు వేయించారని అన్నారు. 98% గ్రామాలకు 4G సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా గుర్తు చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా సందర్శించారు. మోదీ నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మోదీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 23 ఎయిమ్స్లు వచ్చాయన్నారు. 1,000 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని, రోజుకు 1,800 ఓపీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. సీఎం సొంత సర్వేలోనే ఈ విషయం తేలిందన్నారు. సీఎం తన పరిపాలన నాయకత్వంపై సర్వే చేయించుకున్నారని, ఆ సర్వేలో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని వివరించారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లాల వారి కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఎల్నినో ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి ఉత్తమ్ వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మవద్దని, అధికారుల సూచనలే పాటించాలని ఉత్తమ్ సూచించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 10:00 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరికొద్ది క్షణాల్లో కరెంట్ అఫైర్స్ వింటారు.
1: ఆకాశవాణి సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనా అంశంపై మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
2: ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన అనే అంశంపై నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ న్యాయవాది శ్రీ ఎం రఘునందనరావు గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. 2020లో దుబ్బాక శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికైన రఘునందనరావు గారు ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలపై పార్లమెంటులో తన గళం వినిపిస్తున్నారు. రైతు కుటుంబం నేపథ్యం రఘునందనరావు గారు పార్లమెంటులో తెలంగాణకు సంబంధించి పలు అంశాలను, ముఖ్యంగా రైతులు, యువత, మౌలిక వసతులు వంటి అంశాలను చురుగ్గా ప్రస్తావిస్తుంటారు. నేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ గారి విలువైన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం రఘునందనరావు గారు, మీకు స్వాగతం అండి.
3: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరూ కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
2: సార్ నరేంద్ర గారు, ఇప్పుడు సబ్కా సాత్

0: సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ ప్రస్థానంలో కీలక విజయాలపై మీ అభిప్రాయం మాకు చెప్పగలరండి.
1: మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మే 2014 నుంచి మోడీ గారు దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదైనా ఒక భారత ప్రభుత్వం తన పథకాన్ని మంజూరు చేసినప్పుడు మీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేది అడగడం మానేసి లబ్ధిదారులకు ఉండాల్సినటువంటి అర్హతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావమే అంత్యోదయ అనేటువంటి లక్ష్యంతో జరిగింది. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్, దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్, అరువులందరికీ ఇస్తూ వస్తా ఉన్నాం. కాబట్టి మేము సబ్కా సాత్ అన్నాం. పథకాలు ఏదైనా ఏ పథకం కింద ఏది ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనుకున్నా లేదా ఇంకొక పథకం కింద బాత్రూమ్ కట్టించాలనుకున్నా, ఏ పథకం కింద ఏం చేయాలని అనుకున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం అందరూ లబ్ధిదారులను ఏ రకంగా చూస్తూ వస్తుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. ఈ దేశంలో ప్రజలందరూ బాగుపడ్డప్పుడే ఈ దేశం పురోగమిస్తుంది అనేటువంటి ఒక లక్ష్యంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ఆ లక్ష్యాలను రీచ్ అవడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మా లక్ష్యాన్ని మేము రీచ్ అవుతా ఉన్నాం. అంత్యోదయనే మా లక్ష్యం, అంత్యోదయను పరిపూర్ణం చేయడం కోసమే మా అడుగులు ముందుకు పడతా ఉన్నాం.
0: అలాగే గత 12 ఏళ్లలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు ఆయా రంగాల్లో గణనీయమైన మార్పు కనబడుతున్నది. తెలంగాణలో మీరు గమనించిన 3 పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టులు ఏమని అనుకుంటున్నారండి?
1: ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 నుంచి 2025 దాకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉండే, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక సుమారు 700 కోట్ల రూపాయలు మంజూరు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్కి దీటుగా, అటు ఎస్కలేటర్లు తీసుకున్నా, లిఫ్ట్లు తీసుకున్నా, ప్యాసింజర్లకు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినా, ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ రకంగా మార్పు చెందింది అనేది మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది రైల్వేలకు సంబంధించి. అదే రకంగా భాగ్యనగరం మీద పెరుగుతున్నటువంటి రైల్వేల ఒత్తిడిని, సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లకు వచ్చే ట్రాఫిక్ ను తగ్గించాలని, భాగ్యనగరానికి ఈస్ట్ వైఫ్ చెర్లపల్లిలో సుమారు 1000 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారి నాయకత్వంలో, మీరు ఒకసారి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి, ఏ రకంగా ఆ రైల్వే టెర్మినల్ ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మీరు ఆలోచించండి. 1000 కోట్లు పెట్టి మేము చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తే 3 కిలోమీటర్లు కోటి రూపాయలు పెట్టి వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి రోడ్డుని ఈ రోజు దాకా కూడా లింక్ రోడ్ని కనెక్టివిటీ ఇవ్వక ప్రజలకు అసౌకర్యానికి గురవుతుంటే ఏ రకంగా చూడండి. అంతేకాదు అమృత్ భారత్ స్టేషన్ల పేరిట తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లని ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయాలకి సమానమైనటువంటి రీతి లోపల మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ 3 మీకు చాలా స్పష్టంగా కనబడుతాయి. ఇక జాతీయ రహదారుల విషయానికి వస్తే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు మన దేశంలో, భారతదేశంలో పర్ డే 7 కిలోమీటర్స్ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే, ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పర్ డే 31 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో ఒక జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి చూపెట్టింది. దిస్ ఈస్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు.
0: అలాగే మనకు రాష్ట్రంలో చూసేసరికి వందే భారత్ రైళ్లు, కొత్త ఎక్స్ప్రెస్ రహదారులు సామాన్య ప్రయాణికుడికి ఎట్లా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు చెప్పగలరండి?
1: వందే భారత్ ట్రైన్లని మేము పార్లమెంట్లో చర్చలో, రైల్వే బడ్జెట్ సంబంధించిన చర్చలో కానీ ఇతరత్ర చర్చలో పాల్గొన్నప్పుడు చూస్తాం. అది కేరళ ఎంపీలైనా, తమిళనాడు ఎంపీలైనా, అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ రాష్ట్రాల పేర్లు, వెస్ట్ బెంగాల్ అంటే ప్రతిపక్షాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల నుంచి కూడా రైల్వే శాఖ మంత్రికి వచ్చేటువంటి విజ్ఞప్తి, సార్ మాకు ఒక వందే భారత్ రైలు ఇవ్వండి అని. ఉదాహరణకి హైదరాబాద్ టు తిరుపతి పోయేటువంటి ప్యాసింజర్ చాలా మంది ఇంతకుముందు సొంత కార్లలో పోయేవాళ్ళు. సొంత కార్లలో పోయేటువంటి వాళ్ళు కూడా ఈరోజు వందే భారత్లో ఉదయం 6 గంటలకు పోతే మధ్యాహ్నం 3 గంటల లోపల చేరుతా ఉన్నాం అనేటువంటి ఒక లక్ష్యంతో, ఫ్లైట్లో కూర్చుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉందో సీటింగ్ అంతే కంఫర్టబుల్ గా ఉందని చెప్పి ఢిల్లీలో పార్లమెంట్కి వచ్చిన ప్రతి ఎంపీ మాకు ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను పెంచండి అని అడుగుతున్నారు. దిస్ షోస్ హౌ ద రైల్వేస్ ఆర్ వర్కింగ్ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ.
0: ఆధునిక టెక్నాలజీతో మనకి బుల్లెట్ ట్రైన్స్ కూడా తెలంగాణకి శాంక్షన్ అయ్యింది. దీని తర్వాత మనకి తెలంగాణలో వాణిజ్యం కానీ మనకి ప్రజల మొబిలిటీ కానీ ఈజీ అవుతుందని మీరు భావిస్తున్నారు?
1: ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాణిజ్య ఇంపార్టెన్స్ కలిగినటువంటి 3 రాష్ట్రాల రాజధానులకి బుల్లెట్ ట్రైన్స్ ని ప్రారంభోత్సవాలు అంటే వర్క్ షెడ్యూల్ ని భారత ప్రభుత్వం ప్రకటించింది. అవి బడ్జెట్ లో ప్రకటించిన తర్వాత మొన్న మధ్యలో 1 మంత్ బ్యాక్ గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అమరావతికి వచ్చి, అమరావతి నుంచి హైదరాబాద్కి ఒక ఉత్తర రైలు ఇస్తా ఉన్నాం, అమరావతి నుంచి హైదరాబాద్కి అది కేవలం 70 మినిట్స్ లోపల రీచ్ అవుతుంది అని చెప్పి వారు ఒక ప్రకటన చేసినారు. తెల్లారి నుంచి సోషల్ మీడియాలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, సార్ ఇప్పటికే అందరూ మా నాయకులు, ముఖ్యమంత్రులు అందరూ, ప్రతిపక్ష నాయకులు అందరూ హైదరాబాద్ లో ఉంటారు సార్, మీరు అమరావతి నుంచి హైదరాబాద్ 70 నిమిషాల్లో పోయేటువంటి రైలు వేస్తే అమరావతిలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండడు సార్, కాబట్టి ఈ రైలు ప్రతిపాదనని విరమించుకోండి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దిస్ ఈజ్ హౌ, అంటే వాళ్ళ క్యాపిటల్ డెవలప్ కావాలి అంటే, అమరావతిలో ప్రజలు ఉండాలి అంటే, నాయకులు ఉండాలి అంటే.

0: హైదరాబాద్ కనెక్టివిటీ 70 నిమిషాలు పెడితే హైదరాబాద్ ట్రాఫిక్ లో మనం వన్ కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి 1 అవర్ పడుతుంది. అట్లాంటప్పుడు అమరావతి టు హైదరాబాద్ 1 అవర్ డిస్టెన్స్ ఉంటే అమరావతిలో ఎవరు ఉంటారు? పిల్లల చదువులను ఇతర కారణాల వల్ల హైదరాబాద్ కు వస్తారు. దిస్ ఈస్ హౌ వీఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఒక్క సెంటెన్స్ సరిపోతుంది మీకు. విడిపోయినటువంటి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మీద ఒక ట్రైన్ 70 మినిట్స్ ట్రావెల్ అవుతుంది అని రైల్వే మంత్రి ప్రకటించిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే నెగటివ్ సెన్స్ లో మాట్లాడతలేరు, కానీ వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళ ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. సార్ ఇప్పటికే ఫ్రైడే ఈవినింగ్ వస్తే అందరు హైదరాబాద్ పోతా ఉన్నారు, మీరు 70 మినిట్స్ లో ఎక్స్ప్రెస్ నడిపితే అందరు ఉదయం వచ్చి సాయంత్రం పోతారు సార్ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే హౌ ద రైల్వే సార్ వర్కింగ్ అనేది మీరు అర్థం చేసుకోండి.
1: డిజిటల్ ఇండియా గ్రామాల్లో మనకి ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు చాలా సులభతరం అయ్యాయండి. గ్రామీణ ప్రజలు కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ముందు ఉంటున్నారు. దీనిలో మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మార్పులు మీరు మెదక్ నియోజకవర్గంలో గమనించగలిగారు?
0: హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వెళ్లే రోడ్డు రాజీవ్ రహదారి, ఎక్కువ మీకు ప్రజ్ఞాపూర్ అనే ఒక బస్ స్టాప్ వస్తుంది, ఇటువైపు వెళ్తే తూపురాన్ రామాయంపేట ఇట్లా బస్ స్టాప్స్ వస్తాయి. ఈ రోడ్డు మీద మీరు వెళ్తా ఉంటే అక్కడ రోడ్డు పక్కన కూరగాయలు పండించినటువంటి రైతులు నేరుగా హైదరాబాద్ కి లేదా ఇతర ప్రాంతాలకు పోతున్నటువంటి వాళ్ళకి అమ్ముకోవడానికి ఉంటారు. ఇంతకు ముందు పార్లమెంట్ లో డిజిటలైజేషన్ గురించి మాట్లాడినప్పుడు అప్పటి మాజీ హోంమంత్రి చిదంబరం గారు ఎగతాళి చేసినారు, అసలు నెట్ ఎక్కడుంది, సెల్ ఫోన్ ఎక్కడుంది, కరెంట్ ఎక్కడుంది, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది పల్లెటూళ్ళకి ఎట్లా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్న వేసినారు. నేను దయించి మీతో విజ్ఞప్తి చేసేది లేదా శ్రోతలతో చేసేటువంటి విజ్ఞప్తి, శ్రోతలు ఎవరైనా సిద్దిపేట రాజీవ్ రహదారి మీద పోయినా లేదా రామాయంపేట, తూప్రాన్, నిజామాబాద్ ఈ రోడ్డు మీద వెళ్తా ఉన్నా లేదా ఎనీ అదర్ రోడ్డు ఏదన్నా పల్లెటూరుకు వెళ్ళండి, ఒక 70 ఏళ్ళ ముసలబ్బ దగ్గర కూరగాయలు కొనుక్కొని అమ్మ నేను పైసలు తెచ్చుకోవడం మర్చిపోయినా ఎట్లా అంటే ఆమె స్కానర్ తీసి ముందు పెడతా ఉంది. సీ దిస్ ఈస్ ద ప్రోగ్రెస్. అంతేకాదు ఈ డిజిటలైజేషన్ వల్ల వచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు మేము గ్రామాలకు పోయినప్పుడు గమనించినప్పుడు ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి డబ్బులు, ఉదాహరణకి 151 రూపాయి 30 పైసల రూపాయలు ఒక కూలీకి రోజువారీ వచ్చేటువంటి వేతనం అనుకోండి. ఉదాహరణకి రోజు ఒక గ్రామంలో 100 మంది కూలీలు ఉంటారు. ఈ 30 పైసలు అనేటువంటి చిల్లర లేదు అనేటువంటి నెపంతో అక్కడ డబ్బులు ఇచ్చే టీఏలు సీఏలు ఏం చేస్తున్నారంటే 151 రూపాయలు ఇచ్చి 30 పైసలు ఇస్తలేరు. వినడానికి 30 పైసలు అనేది చిల్లరగా తక్కువ అమౌంట్ కనబడినప్పటికీ కూడా, సో ఇట్లా పర్ డే 30 పైసలు నష్టపోతున్నటువంటి ఒక కూలీ 20 రోజులు లెక్కేసుకుంటే 60 రూపాయలు అవుతాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు నేరుగా భారత ప్రభుత్వమే బ్యాంకులలో వేస్తుంది కాబట్టి, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా పోతుంది కాబట్టి ఈ రోజు ఏ ఒక్కరికి కూడా కరప్షన్ కి స్కోప్ లేకుండా, ఇంతకుముందు అనేవాళ్ళు తక్కువ మంది కూలీలు వస్తే ఎక్కువ నెంబర్లు రాసుకుని డబ్బులు డ్రా చేస్తా ఉన్నారని, ఇప్పుడు అట్లా స్కోప్ లేకుండా ఎవరి అకౌంట్ లోకి వాళ్ళకే నేరుగా భారత ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది కాబట్టి ఉపాధి హామీ కూలీలు కూడా దే ఆర్ హ్యాపీ, మా దగ్గర నుంచి 1 రూపాయి పోతలేదు, మేము ఎవరికి లంచం ఇస్తలేం, నేరుగా మేము చేసినటువంటి పనికి భారత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తుందో అన్ని డబ్బులు నేరుగా మా అకౌంట్లలో పడతా ఉన్నాయని చెప్పినారు. సో డిజిటలైజేషన్ వలన ఒక రకంగా అవినీతి తగ్గింది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పల్లెటూర్లలో ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ రేపు నాకు పని ఇవ్వరేమో అనేటువంటి భయం లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు గట్టిగా నిలదీస్తా ఉన్నారు, నేరుగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి స్థితికి ఎదిగినారు.
1: పిఎం కిసాన్, ఉజ్వల యోజన, జల జీవన్ మిషన్ పథకాలు తెలంగాణ పురోభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నాయనే విషయాన్ని మీరు మాకు చెప్పగలరండి?
0: పిఎం కిసాన్ విషయానికి వచ్చినట్లయితే భారతదేశం గ్రామీణ దేశం, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. పల్లెటూళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతుకి తనకి పెట్టుబడి పెట్టుకోవడానికి, తెలంగాణ భాషలో చెప్పాలంటే లాగోడు పెట్టుకోవడానికి, యూరియా బస్తాలు తెచ్చుకోవడానికి, ఇతరత్ర పనులకు పసలకింత అని డబ్బులు అవసరం ఉంటాయి. అట్లా ఆ డబ్బుల్ని ఏడాదికి ఒక రైతుకి 6,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి దాన్ని 10,000 రూపాయలకి ఈ మధ్య కాలంలో పెంచడం వల్ల భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నలకి పల్లెటూర్లలో చిన్న డబ్బులు తెచ్చుకొని కూడా ఎక్కువ వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితిలోంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా టంచన్ గా డబ్బులు వస్తా ఉన్నాయి కాబట్టి రైతన్న ఆ పంటకు కావాల్సినటువంటి లాగోడి పెట్టుబడి పెట్టుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూపం లోపల రైతులకి నేరుగా ఉపయోగం జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. వడ్డీ వ్యాపారులు ఇతరత్ర అనేటువంటి అంశాలు కొంతవరకు తగ్గిపోతాయి. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక అంశం జల్ జీవన్ మిషన్. దాదాపు పల్లెటూర్లలో ముఖ్యంగా తెలంగాణ పల్లెటూర్లలో ఎండాకాలం వచ్చి అంటే ఒక బోర్ నడవక ఒక మోటార్ నడవక కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి బాయిల దగ్గరికి వెళ్ళి నీళ్లు ఎత్తుకొచ్చుకునేటువంటి దుస్థితిలోంచి ఈ రోజు ఎవరింట్లో వాళ్ళకి ట్యాప్ ఇప్పితే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సుమారు 15 కోట్ల కుటుంబాలకి దేశవ్యాప్తంగా ఈ రోజు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీళ్ళు అందిస్తా ఉన్నారు. సో ఈ గణాంకాలన్నీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఏంటంటే నేను మొదట చర్చ ప్రారంభించినప్పుడు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావమే అంత్యోదయ. వి షుడ్ సర్వ్ ద పూర్. ఎవరినో ప్రధానమంత్రిని చేయాలనో ఎవరినో ముఖ్యమంత్రిని చేయాలనేదే పార్టీ ఉద్దేశం కాదు. పార్టీ ఉద్దేశం బంతిలో మొదట కూర్చున్న వ్యక్తికి లభించిన భోజనం, బంతిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తికి లభింపజేయడమే మా ఉద్దేశం. అదే అంత్యోదయ. ఆ అంత్యోదయ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించిన, జల్ జీవన్ మిషన్ కింద మంచినీళ్లు ఇచ్చిన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకి నేరుగా డబ్బులు ఇచ్చిన ఇవన్నీ పథకాలు కూడా

0: ఎవరికైతే అర్హత ఉంది, ఎవరైతే అవసరం ఉంది, నీడీ పీపుల్ కి అవసరం ఉన్నటువంటి టైంలో ఇచ్చి ఆదుకోవడానికి చేపట్టినటువంటి పథకాల కింద వీటన్నింటినీ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ద్వారా చేసేటువంటి అపీల్, దయచేసి ఆయుష్మాన్ భారత్ అనేది పేద ప్రజల ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి స్కీము కాబట్టి భేషజాలకు పోకుండా మేము ఒకటి ఇస్తాం, మీరు ఒకటి ఇస్తాం, భారత ప్రభుత్వం చేసింది, మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దయచేసి అది పేదలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంశం. ఈ దేశంలో ప్రజలు కోరుకుంటుంది విద్య వైద్యం రెండు ఉచితంగా అందిస్తే, కాస్ట్లీ తగ్గితే, వాటి మీద పెట్టుబడి ఖర్చులు తగ్గితే ఈ దేశ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మేము బాగుపడతాం, మాకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చేసేటువంటి అప్పీల్, ఆయుష్మాన్ భారత్ ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అమలు చేయాలని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను.
1: కరోనా సమయం నుంచి కూడా పేద ప్రజలకి ఆహారం లేకుండా ఉండకూడదు అని చెప్పి 83 కోట్ల మందికి ఇవాళ ఉచిత రేషన్ కార్డు ద్వారా బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు. పేదల ఆహార భద్రతకు ఇటువంటి భరోసా ఈ స్కీమ్ ఇచ్చిందని మీరు భావిస్తున్నారని?
0: శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు పేపర్లలో మనం వార్తలు చూసేటోళ్ళం. ఏమని, గోదాములలో 100 క్వింటాల బియ్యం స్టోర్ చేస్తే ఇప్పుడు పోయి గోదాం తలుపు తీస్తే అందులో 60 క్వింటాల బియ్యమే కనబడ్డాయి, మిగతా బియ్యం ఎటుపోయినాయంటే ఎలుకలు తినిపోతా ఉన్నాయనేటువంటి దుస్థితిలో ఉన్నాయని చాలా సార్లు పార్లమెంట్ లో చర్చ జరిగింది. చాలా సందర్భాల లోపల గోదాములలో సగం సంచులు ఖాళీగా పడినాయని చూసినాం, ఎలుకల సంఖ్య పెరిగిపోయింది, బియ్యం పేదలకు వస్తలేవని ఆలోచించినారు. కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు చేయలేనటువంటి ఆలోచన, పేదోడికి ఆహార భద్రత కలగాలి, గోదాములలో ముక్కిపోయే బదులు బియ్యం, అవి నిజంగా పేద ప్రజలకి అర్హులకి. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వలస కార్మికులు మనం చూసినాం, ఎట్లా పోతా ఉన్నారు కార్మికులు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది వచ్చింది అనేది మనం గమనించినాం. అట్లా కాకుండా మీకు దేశంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, మీరు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ రేషన్ ఇచ్చే రీతి లోపల వెసులుబాటు కల్పించడంతో పాటు వన్ రేషన్ వన్ నేషన్ అనేటువంటి రీతి లోపల చేయడంతో పాటు 83 కోట్ల మంది ఈ దేశ ప్రజలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేరుగా వారికి బియ్యం అందించాలనేటువంటి ఒక గొప్ప పథకాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చింది. ఇక్కడ మీరు, మేము, మమ్మల్ని విమర్శించేటువంటి మేధావులు కూడా ఆలోచించాల్సింది, అంగీకరించాల్సింది ఏంటంటే 100కి 100% నరేంద్ర మోడీ గారి ఆలోచన అంతా రేపు భవిష్యత్తులో అనుకోని పాండమిక్ సిచ్యువేషన్ వస్తే పేదోడికి నష్టం జరగద్దు, అట్లీస్ట్ ఇంత గంజో ఇంత గట్కనో అనుకుని, ఇంత బువ్వనో అనుకుని, కారం మెతుకులు వేసుకుని అయినా 3 పూటలు ఇంత బువ్వ తినడానికి ఫెసిలిటేట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో 83 కోట్ల కుటుంబాలకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా రేషన్ ఇచ్చి పేద ప్రజల ఆహార భద్రత గురించి ఆలోచించిన నాయకుడు ఈ దేశ ప్రధాని, మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు.
1: రోజ్గార్ మేళా ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుతున్నాయి, తద్వారా తెలంగాణ యువతలు కూడా ఎటువంటి ఆశాభావాన్ని మీరు వాళ్ళ కళ్ళలో చూస్తున్నారు? మీరు కూడా అటెండ్ అయ్యారు ఇంతకు ముందు రోజ్గార్ మేళా క్యాంపెయిన్స్, మీరు యువతలు ఎటువంటి ఆలోచన విధానాన్ని మీరు గమనిస్తున్నారు?
0: ఈ దేశం లోపల మొదటి నుంచి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఒక చిన్న పొరపాటనండి, ఒక ముందు చూపు లేనటువంటి ఆలోచన ఏంటంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేది, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఒక ఆయన, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఒకటి, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్పడం వల్ల తెలంగాణలో గానీ దేశవ్యాప్తంగా గానీ తనంతటి తాను నిలబడి, తన కాళ్ళ మీద తాను నిలబడి, తానే ఒక ఎంటర్ప్రినర్ గా మారి ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి యువకులు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాకు సేఫ్టీ వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి ఒక రకంగా దాన్ని మనం ఈ దేశానికి భారంగా మార్చేటువంటి ఒక విధానంలోకి పోయినాం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా సందర్భాల లోపల ఈ దేశ యువతని, దాదాపు 65% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీస్ యూత్ అని చెప్పుకుంటున్నాం మనం, మిగతా అన్ని దేశాలలో మనోళ్ళే పనిచేస్తా ఉన్నారు. ఏ దేశానికి పోండి, మీరు మీ కనబడేది అక్కడ పనిచేస్తున్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరంటే మనోళ్ళే. పోనీ ఓన్లీ ముద్దు కష్టమే చేస్తున్నావు మనకు తెలివితేటలేవా అంటే, అనేక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు నాయకత్వం వహిస్తుంది కూడా మన వాళ్ళే ఉన్నారు, భారతీయులే ఉన్నారు. ఇట్ ఈస్ ప్రౌడ్ టు ద నేషన్. సో ఇప్పుడు ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు లేవు, అంత ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనుకున్న తరుణంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రోజుగార మేళాలు పెట్టి అర్హులైనటువంటి విద్యార్థులకి లేదా అర్హులైనటువంటి నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తూ వారి లైఫ్ ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, అందరూ కోరుకున్నట్టు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చు, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లభించకపోవచ్చు, కానీ మెజారిటీ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు, క్రీమ్ అందరికి కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంది.
1: నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన అనేకమైన సంస్కరణలు, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల వల్ల మన తెలంగాణ యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని మనం భావించవచ్చు.
0: సార్, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, ఒకటే రోజు మొత్తం మార్పు రాకపోవచ్చు. తెలంగాణలో ఒకటే రోజు అందరూ మారిపోయినరా, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే ఐ కెనాట్ జస్టిఫై దట్ స్టేట్మెంట్, బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురాగలిగిన, నేను ఎవరి దగ్గర జీతం చేసే బదులు నేనే ఏదో ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టుకుని ఇంకో కొత్తగా 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రేకెత్తించినాం, ఆ దిశగా అవకాశాలు కల్పించినాం, ఆ దిశగా మార్కెట్ లోపల లోపల వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి ప్రాచుర్యం లభించేలా చేసినాం.

0: మేక్ ఇన్ ఇండియా తీసుకున్నా, స్టార్ట్అప్ ఇండియా తీసుకున్నా, స్కిల్ ఇండియా తీసుకున్నా, ప్రతి అంశం లోపల భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దాటేటందుకు భారతదేశ యువత పనిచేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది. ఇంతకుముందు డిఫెన్స్ రంగానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆయుధ సామాగ్రిని బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈ రోజు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశమే సొంతంగా తనకు తను కొత్త ఆయుధాలని తయారు చేసుకుంటా ఉంది. ఈ ఆయుధాలని అవసరమైనప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ లోపల వాడుతూ ఉన్నాం. ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సెల్ఫ్ డిఫెన్స్ కి మనం ఎట్లా పోతా ఉన్నాం, డిఫెన్స్ ని ఎంత స్ట్రెంగ్తన్ చేసినాం అనేది మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గానీ ఇతరత్ర గానీ చూపిస్తా ఉంది. ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంట్రీస్, కానీ కొన్ని దేశాలు తమ దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భారతదేశంలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా కింద తయారైనటువంటి ఆయుధాలను ప్రదర్శించే స్థాయికి ఈ రోజు భారత్ ఎదిగింది అంటే క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ గారు.
1: నూతన విద్యా విధానం రాబోయే తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారండి?
0: దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు అధికారం, కమ్యూనిస్టులకి పుస్తకాలు ఇచ్చి మెకాలే విధానాన్ని తీసుకొచ్చి, విద్యా విధానాన్ని తీసుకొచ్చి బానిస మనస్తత్వాన్ని పెంపొందింపజేసినటువంటి లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని మార్చడానికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 70 వసంతాలు పూర్తి చేసుకుంటే గానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాకపోవడం అనేది దురదృష్టకరం. నిజమైన భారతదేశ చరిత్ర ఏంది? ప్రపంచంలో ఎవరికి చదువు రానప్పుడు, ఎవరికి విద్య తెలియనప్పుడు, ఏడ యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలు ఈ దేశంలో ఉండే, ఇవి ప్రపంచానికి మార్గదర్శనం చేసినాయని చెప్పి తిరిగి వాటిని పునరుద్ధరించాలని నలంద యూనివర్సిటీని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇటీవల పునరుజ్జీవింపజేయడమే కాకుండా 100 కోట్ల రూపాయలు ఇచ్చి తిరిగి భారతదేశ ఔన్నత్యం, విద్య, విద్యాబోధన విషయాలకి మనం ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. సరే, విమర్శలు చేసేటువంటి పెద్దలు ఎట్లా విమర్శలు చేస్తూనే ఉంటారు. పరుచూరి గోపాలకృష్ణ గారు ఏదో సినిమాలో చెప్పినట్టు వరదలు వచ్చినాక ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వస్తే గాలికి జనం కింద బురదలు ఉంటే పైన గాలికెళ్ళి తిరిగిపోయిండని తిట్టాలంటారు. అదే కింద బస్సులు వస్తే గవర్నమెంట్ హెలికాప్టర్ ఉంటే 2 రోజుల తర్వాత బస్సు వేసుకుని వచ్చిండని విమర్శించాలంటారు. అట్లా విమర్శించాలనుకున్నటువంటి ఎప్పుడైనా విమర్శిస్తాడు, ఎట్లయినా విమర్శిస్తాడు. మా మీద విమర్శల్నే మేము సద్విమర్శలుగా తీసుకుని, ఆశీర్వచనాలుగా తీసుకుని, కోరుకున్న ప్రతి రంగంలో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న ప్రతి రంగంలో మేము వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా మన దేశాన్ని అభివృద్ధి పథం లోపల ముందుకు తీసుకుపోతున్నాం. అందరి విమర్శలకి మేము చేసేటువంటి పనే సమాధానం చెప్తుందని మేము అనుకుంటాం.
1: స్వచ్ఛ భారత్ మిషన్, హర్ ఘర్ జల్, అలాగే టాయిలెట్ల నిర్మాణం, గ్రామాల రూపురేఖలను ఏ విధంగా మార్చాయని చెప్పవచ్చు?
0: సూర్యోదయానికి ముందు, సూర్య అస్తమైన తర్వాత మాత్రమే ఇంటి నుంచి చెంబట్టుకుని చెరువు కట్టుకోవాల్సినటువంటి దుస్థితిలోంచి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి ఆత్మాభిమానం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్లు కట్టించిన. మీరు ఈ రోజు ఏ ఊరికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ప్రతి ఇంటి ముందు, పేదోడి ఇంటి ముందు కనబడేటువంటి టాయిలెట్ వాళ్ళ ఆత్మాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత కష్టం అయితే సూర్యోదయానికి ముందు పోవాలి చెంబట్టుకొని, లేదా సూర్యాస్తమైన తర్వాత పోవాలి. అంటే నేచురల్ కాల్స్ అటెండ్ కావాలంటే కూడా చీకటి వేళలో అటెండ్ కావాల్సినటువంటి దుస్థితిలోంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా 10,000 రూపాయలు పెట్టి టాయిలెట్ కట్టుకోలేనటువంటి పేద కుటుంబాలు దాదాపు కోట్లలో ఉన్నాయంటే, సో ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ వాజ్ డన్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి నరేంద్ర మోడీ గారు పేదలకు ఏం కావాలనేది ఆలోచించిండు. దాంట్లోంచి ఉద్భవించిందే స్వచ్ఛ భారత్ మిషన్, దాంట్లోంచి వచ్చిందే ప్రతి ఇంటి ముంగట ఒక టాయిలెట్ గానీ లేదా మంచినీళ్ళు అనేది ప్రతి ఇంటికి రావాలనేది చెప్తా ఉన్నాం. అంతేకాదు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద విద్యార్థి దశ నుంచి, నేను ఎంపీగా గెలిచినప్పుడు కూడా అనేక స్కూల్స్ పోయినా, ఏ ప్రోగ్రామ్ పోయినా ముందు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి సవినయంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేపిస్తూ దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు నడుపుతా ఉన్నాం. లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ వచ్చింది అనుకోండి, ఇప్పటికే భారతదేశం అంటే డయాబెటిక్ పేషెంట్లకి అడ్డా అని చెప్తున్నారు, కొద్ది రోజుల తర్వాత క్యాన్సర్ పేషెంట్లకి అడ్డాగా మారాల్సినటువంటి దుస్థితి రావద్దంటే పర్యావరణాన్ని పరిరక్షించుదాం, ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కోసం పనిచేద్దాం అనేది చిన్నపిల్లల నుంచి నేర్పుతా ఉన్నాం. అందుకనే మీ తల్లి పేరు మీద మీరు ఒక మొక్క పెట్టండి అని చెప్పి జూన్2 రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నడిపించాలని కోరుతా ఉన్నాం. నా ఈ భాషణ సంభాషణ వింటున్నటువంటి శ్రోతలందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు ఒక మొక్క నాటాలని, ఆ మొక్క పర్యావరణ హితం కోసం ఎదగాలని, అది దేశ ప్రజలకి మంచి ఆక్సిజన్. ఇప్పటికే ఏడికిపోయినా మంచినీళ్లు ప్లాస్టిక్ బాటిళ్లలో ఇచ్చే పరిస్థితులు ఉంది. భవిష్యత్తులో మీ పిల్లలకి వెనకాల స్కూల్ బ్యాగ్ తో పాటు ఆక్సిజన్ సిలిండర్ ఉండొద్దంటే దయచేసి ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి ఆ మొక్కను పరిరక్షించాలి, పర్యవేక్షించాలి, ప్రకృతిని కాపాడాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.
1: గౌరవ ప్రధానమంత్రి గారు, మన్ కీ బాత్ ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడడం, పాలనలో సమాజంలో ఎటువంటి మార్పులకి మన్ కీ బాత్ నాంది పలికిందని మీరు అనుకుంటున్నారండి?
0: చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రధానమంత్రి గారికి ప్రస్తుతం మాట్లాడాలంటే భయం, మాట్లాడలేరు, అందుకని ఆయన వన్ సైడ్ మాట్లాడి వెళ్ళిపోతా ఉంటారు అని చెప్పి. కానీ హౌ వీఆర్ కనెక్టింగ్ విత్ పీపుల్ అనేది మోర్ ఇంపార్టెంట్. పరీక్షలు వస్తే పరీక్షల సమయం లోపల పిల్లలతో చాయ్ పే చర్చ ఎట్లా ప్రారంభించినాం, అట్లే పరీక్ష పే చర్చ కూడా ప్రారంభించి కోట్లాది మంది విద్యార్థులకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినాం. ఉదాహరణకి తెలంగాణలో ఏదైనా ఒక మంచి పని జరిగింది అనుకోండి, జైరాబాద్ ప్రాంతంలో మిల్లెట్స్ ఎక్కువ పండిస్తుంటే మిల్లెట్స్ పండిస్తున్న రైతులను అభినందిస్తున్నా అన్నారు అనుకోండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా మిల్లెట్ వైపు పోతారు, అసలు జైరాబాద్ హైదరాబాద్ ఏంది, జైరాబాద్ లో మిల్లెట్స్ ఏంది అనేది ఒక ఆలోచన వస్తుంది. సో అట్లా మన్ కీ బాత్ అనేటువంటి

0: కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి మంచిని చెడుని ప్రజల ముందుంచి మార్పు కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రజల భాగస్వామ్యం లేదా అంటే అసలు మన్ కీ బాత్ ఎంతమంది చూస్తున్నారు అనేది ఆ విపక్షాల వాళ్ళు ఎప్పుడైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది లెక్క. పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోయిన వాటిని అన్నట్టుంటది ప్రతిపక్షాల పంచాయతీ. వాడు వినడు, వాడికి అర్థం కాదు, వాడికి ఏం తెలియదు, చెప్తే వినేటువంటి ఓపిక లేనటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఏముంటే చెప్పండి. కాబట్టి మన్ కీ బాత్ ఈజ్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఫ్రమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నిజంగా కూడా దేశ ప్రజలు దాన్ని స్వాగతిస్తా ఉన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఉదయం 11 గంటలకి బార్లు తీరి ఎక్కడికక్కడ ప్రజలు కూర్చొని టీవీ పెట్టుకుని లేదా రేడియో వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే ఆ సాధనాన్ని పెట్టుకుని వాళ్ళు మన్ కీ బాత్ వింటున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ స్టెప్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ.
1: 2014లో పుట్టిన పిల్లలు ఇప్పుడు మోదీ పాలనతో పాటు 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వారి కోసం గత 12 ఏళ్లలో దేశంలో చేసి చూస్తున్న మార్పులను మీరు 2 మాటల్లో ఎలా వర్ణిస్తారు?
0: ఒకటి నూతన విద్యా పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పరీక్ష పే చర్చ. ఇవి రెండు పిల్లలు ఎవరు ఊహించినటువంటి అంశాలు కాదు, గత ప్రభుత్వాలు చేసినటువంటివి కావు. బోధించే కంటే ముందు ఆచరించాలని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి నానుడిని దృష్టిలో పెట్టుకుని మేము చాలా సందర్భాల లోపల మేము బోధించడానికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా టీచర్ ఎట్లుండాలి, టీచర్ సొసైటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే చూసి పిల్లలకి విద్యాబోధన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ దేశ చరిత్రని భావితరాలకు అందించాలనే ఒక మంచి లక్ష్యంతో పోతా ఉన్నాం. దట్ ఈస్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ద కంట్రీ. అందుకని ఏడికి పోయినా మోడీ గారికి లభించే స్వాగతం ఎట్లుంటది, అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ రకంగా వస్తా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం.
1: వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో ప్రధానమంత్రి గారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు, అన్ని రాష్ట్రాలని కలుపుకుని వెళ్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం పాత్ర ఏ విధంగా ఉంటే 2047లో మన భాగస్వామ్యం బాగుంటుందని భావిస్తున్నారు?
0: వికసిత భారత్ 2047 ఇస్ నాట్ ఎ స్లోగన్. మన దేశానికి స్వతంత్రం వచ్చినాక 100 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు, అరే భారతీయులకి శానిటైజర్లు తెరవే, భారతీయులు చేతులు సరిగ్గా కడుక్కోరు, వాళ్ళ దగ్గర నాప్కిన్లు సరిగా ఉండే, శుచి ఉండదు, శుభ్రత ఉండదు, అసలు భారతీయులు ఎట్లా బతుకుతారు, కరోనాను ఎట్లా ఎదుర్కొంటారు అంటే ఇదే భారతీయులు వ్యాక్సిన్ తయారు చేసిర్రు, ప్రపంచంలో ఉన్న 153 దేశాలకు ఇచ్చిండ్రు అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఇంకెవరున్నా అది సాధ్యం కాకపోతుండే. సో అమ్మ వంటింట్లో ఉన్న పోపుల పెట్టనే మమ్మల్ని కాపాడింది, మన శరీరంలో రెసిస్టెన్స్ ని పెంచింది, నిలబడింది శానిటైజర్ లేకున్నా, ఆక్సిజన్ సిలిండర్ లేకున్నా. ఎందుకంటే నేనున్నాననే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు గంట కొట్టమంటే గంట కొట్టిర్రు, దీపాలు అర్పమంటే దీపాలు అర్పిండ్రు. దిస్ ఈస్ ద యూనిటీ సింబల్ గా ఈ దేశం నరేంద్ర మోడీ గారిని ఫాలో అవుతుంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఇంకో ఆస్కారం ఏం లేదు. అట్లే మోడీ గారు ఒక నినాదంగా తీసుకొచ్చినటువంటి వికసిత భారత్ 2047 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈ రోజు 4వ స్థానానికి తీసుకొచ్చి 2047 కల్లా దాన్ని 1వ స్థానంలోకి తీసుకురావడం అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ముందు పెట్టి అటువైపు మనందరినీ డ్రైవ్ చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి, ప్రపంచం మెచ్చిన నాయకుడు. సో విశ్వగురు భారత్, వికసిత భారత్ 2047 అనేటువంటి లక్ష్యాలని ఎవరున్నా లేకున్నా రీచ్ అవుతాం అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం నరేంద్ర మోడీ గారి మాటల్లో కనబడుతుంది. దాన్ని 100% ఈ దేశ ప్రజలందరూ ఫాలో అవుతారు. ఆ నినాదం సక్సెస్ఫుల్ గా మారుతుంది. 2047 కి యూ విల్ సీ ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఎకానమీ.
1: మహిళా సాధికారతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మొదటిసారి ప్రధానమంత్రి అయిన నుంచి కూడా మహిళల కోసం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అందులోనే ముఖ్యంగా మనకి ఏంటంటే హర్యానాలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా మహిళా సాధికారత కోసం ఒక్కొక్క పథకం తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి గారి హయాంలో మహిళా సాధికారత ఎంతవరకు సాధించిందని అనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మీరు?
0: 33% రిజర్వేషన్ అనే బిల్లును భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఎవరో ఇద్దరు ఎంపీలు తప్ప దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు ఏకగ్రీవంగా ఒప్పుకునేలా చేయగలిగిన రోజే నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారికతకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏందనేది దేశ ప్రజలందరూ గమనించారు. ఆడపిల్ల పుడితే లక్ష్మి అనుకోవాలి, ఆడపిల్ల పుడితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనుకోవాలి అనే కాడి నుంచి మొదలుకొని సుకన్య సమృద్ధి యోజన దగ్గర నుంచి మొదలుకుంటే, నేను ఇందాక స్వచ్ఛ భారత్ కింద చెప్పిన టాయిలెట్లు కూడా ఆడపిల్లల కోసం కట్టబడి
1: బేటీ బచావో
0: బేటీ బచావో బేటీ పడావో అన్న ఏదన్నా వారు తీసుకున్నటువంటి ప్రతి నినాదం మహిళా సాధికారికత కోసమే చేస్తా ఉన్నటువంటిది. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ లో కట్టినటువంటి కొత్త సీట్లు 543 నుంచి పెరగబోయేటువంటి సీట్లకు సంకేతం. ఖచ్చితంగా 100కి 100% మహిళా సాధికారికత అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది.
1: మీరు తరచూ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి సమావేశంలో మాట్లాడుతుంటారు, ఇది యంత్రంలో తెలంగాణకు ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు?
0: ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా ఏం లేదు సార్. ఉత్తరప్రదేశ్ లో ఇట్లా చేసారు మీరు, బుల్డోజర్లు పెట్టిరు, జేసీబీలు పెట్టిరు అన్నారు. ఇలా వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వచ్చినాం, జేసీబీలు బుల్డోజర్లు అవసరం లేదు. సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు అడిగిండ్రు, అక్కడ ఒక 500 కిలోమీటర్లు బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్యలో వెస్ట్ బెంగాల్ లో గోడ కట్టాలి, గోడ కట్టడానికి అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని పదే పదే ప్రాధాయపడతా ఉంటే వారు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పినారు. అధికారంలోకి వచ్చి రాగానే ఇప్పుడు అక్కడ గోడ కట్టేటువంటి కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ వాళ్ళు మొదలు పెట్టినారు. అంటే మేము కేవలం మాటలకే పరిమితం కాదు, చేసి కూడా చూపెడతామని చెప్పినా. అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందర్ రైల్వే అధికారి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఇల్లీగల్ గా ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. అస్సాంలో ఒక సమస్య ఉంది, వెస్ట్ బెంగాల్లో ఒక సమస్య ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఒక సమస్య ఉంది. ఈ సమస్యలలో మెజారిటీ సమస్యలకు పరిష్కారం డబుల్ ఇంజన్ సర్కార్ తోటే జరిగింది. నేను ఇందాక చెప్పిన చర్ల

0: పల్లి టెర్మినల్ దాదాపు 1,000 కోట్లు పెట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అశ్విని కుమార్ వైష్ణవ్ గారు రైల్వే మంత్రి ఉండి డెవలప్ చేసిండ్రు. అదే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండుంటే ఇప్పటికి చర్లపల్లి రైల్వే స్టేషన్ కి రోడ్ అయిపోతుంటుండే, ప్రజలకి యాక్సెసిబిలిటీ ఈజీగా పెరుగుతుంటుండే. సో కోఆర్డినేషన్, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పొరపాటు జరుగుతూ ఉన్నాయి, వీటన్నింటినీ సరిదిద్దాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, సర్కార్ తెలంగాణలో కూడా రావాలి.
1: ధన్యవాదాలు రఘునందన్ రావు గారు. మన శ్రోతలకి అనేక విషయాల మీద, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చారు, ఆ సంస్కరణలు సమాజంలో దేశ

0: ప్రత్యేక సంభాషణ విన్నారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

దేవరా చిత్రం కోసం అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. గానం శిల్పారావు.

సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్య బెహరా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినండి. విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో.

చిత్రసీమ ఫిలిం గీతాలు విన్నారు. మరికొన్ని పాటలు ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 10 గంటల నుండి 11 గంటలకు మధుర గీతాలు వినవచ్చు. మరి సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9 గంటలకు News@9, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఇప్పుడు వినండి. స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సీనారాయణ రెడ్డి గీతం, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, మంచి మనసులు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతమిది. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం విన్నారు కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో. ఇప్పుడు వినండి. తాండ్ర పాపారాయుడు చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో కెజె యేసుదాస్, పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం.

వేటా చిత్రం కోసం ఇప్పుడు వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసి లాలపించిన వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీత సారథ్యంలో.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తరువాతి పాట వినండి. స్వయం కృషి చిత్రం కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ కలిసి ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం.

ఆకలి రాజ్యం చిత్రం కోసం పాట వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గళం నుండి జాలువారిన ఆత్రేయ సాహిత్యం ఇది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్ దని.

జయసుధా చిత్రం కోసం జయచంద్రన్, పి సుశీల ఆలపించిన దాసరి నారాయణరావు గీతం, రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో.

రమేష్ నాయుడు సంగీత సారథ్యంలోనిదే మరొక పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, చిత్రం ముద్దమందారం.

దేవత ఈ చిత్రం కోసం చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం.

సాగర సంగమం చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం.

0: పోసుకున్నాడే మాము గోపాలుడే మాముద్దు గోవిందుడే.
1: చివరిగా వినండి, కేవీ మహదేవన్ స్వరకల్పనలో సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి శైలజ ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం.

0: Union Home Minister Amit Shah stated that a secure border, a prosperous border region, and a vigilant society together can make the country secure. The Home Minister said this while addressing a conference of superintendents of police, that is SPs, from border districts in New Delhi today. Mr. Shah said, the government is creating a robust system to make the country completely infiltration-free. He noted that the Narendra Modi-led government has scientifically increased border infrastructure by 400%. Referring to the Vibrant Villages program, the Home Minister said that under the initiative, efforts are being made to prevent migration, create jobs and ensure 100% implementation of government welfare schemes. Mr. Shah said the government is fencing the over 1,600-kilometer-long India-Myanmar border at a cost of 31,000 crore rupees. He stressed the importance of ensuring that information on demographic changes caused by abnormal factors in border areas is communicated from the grassroots to the highest level at the earliest. The Home Minister stated that the government's objectives are to prevent proxy war, illegal infiltration, radicalization, narcotics trafficking, smuggling, drone-related threats, cybercrime, organized crime, and demographic changes, and to make border areas more livable. External Affairs Minister Dr. S. Jaishankar has arrived in Oman after concluding his visit to Kuwait. Upon arrival, the External Affairs Minister was received by Director General, Foreign Ministry of Oman, Sheikh Ahmed Al Maskari. Dr. Jaishankar is currently on an 11-day trip to Qatar, Bahrain, Kuwait, Oman, New York and Brussels. The National Commission for Women, that is NCW, to reconstituted a high-level expert committee amid growing concerns over irregularities in the rapidly expanding assisted reproductive technology, that is ART, sector. The panel will undertake a comprehensive review of the regulatory framework and concerned laws governing IVF clinics, ART centers and gamete banks with a focus on protecting the reproductive rights, dignity and safety of women. Former judge of the Delhi High Court, Justice Asha Menon, will chair the expert committee. And that is the end of this news bulletin.
1: రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో జీవనశైలి చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 దేవి కీర్తనలు, 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారి వివరాలు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సమాచారాలు ఇక అందిస్తారు. రేపు ఉదయం 7:00 శ్రీ బి రమేష్ గారు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావూరి గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. అనంతరం ఇది మన చట్టం, భూగర్భ జలవనరుల సంరక్షణ, తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రేపు ఉదయం 8:30 ఈమణి శ్రీ పూర్ణిమ గారి వేణుగానం ప్రసారమవుతుంది. ఇక పగలు 11:03 దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 వనిత లోకం కార్యక్రమంలో రేపు మధ్యాహ్నం 1:20 చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనంజయ్ గారితో పరిచయం వింటారు. ఇక హిందీ ప్రోగ్రాం బాల్ జగత్ కార్యక్రమం 2:30 రేపు మధ్యాహ్నం. డిస్కషన్ ఆన్ లేఖ్నీ కీ దునియా మే శ్రీ భీష్మ సహాని విత్ డాక్టర్ రక్షా మెహతా అండ్ డాక్టర్ పూర్ణిమ శర్మ. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే చిందు యక్షగానం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ గురించి కొన్ని వివరాలు. ఇల్లు వాకిలి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణ తయారీ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త

డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం వింటారు. ఇక వికసిత్ భారత్ కార్యక్రమం రేపు రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. అమరవాణి సంస్కృత కార్యక్రమం 8:03. ఇక 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్, కరెంట్ అఫైర్స్, రాత్రి 9:30, 10:00 లెజెండ్స్ ఆఫ్ డెక్కన్. ఇవి రేపటి రోజు మేము ప్రసారం చేయబోతున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 22 సెకండ్లు అయింది. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. జై హింద్. శుభరాత్రి.